శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 27వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 17వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 59 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో ప్రసారమవుతాయి హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసులు గారు అందించే హితోక్తులు విందాం.
1: మనిషి పుట్టుకతోనే రుణాలతో పుడతాడని సనాతన ధర్మం చెబుతోంది. అవి 3, పితృరుణం, ఋషి రుణం, దైవరుణం. జన్మకారకులు కాబట్టి తల్లిదండ్రులకు రుణపడుతూ పుడతాం. తల్లిదండ్రులే కాక ఆ 2 వంశాలకు సంబంధించిన పూర్వీకులు అందరూ పితృవర్గం వారే. కాబట్టి ఐహికంగా వారి సుఖశాంతులకు భంగం కలిగించకుండా ప్రవర్తించటం, పారలౌకికంగా శాస్త్రోక్త విధులను నిర్వహించటం పితృరుణ విముక్తికి మార్గం. వర్తమాన సమాజంలో పారలౌకిక విధుల మీద కనిపించే భయభక్తులు, శ్రద్ధ వారి ఐహిక జీవితాలకు సంబంధించిన ప్రవర్తనలో కనిపించటం లేదు. దానిని కూడా హేతుబద్ధమైన రీతిలో సరిదిద్దుకొనవలసిన అవసరం ఉంది. ఋషి రుణం 2. ఋషులు తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసి మేధను మథించి మానవ జాతి మనుగడకు అవసరమైన అనంత విజ్ఞానాన్ని అందించిన వారు. ఈనాడు మనం పైమెట్టుపై ఉన్నామంటే ఎక్కి వచ్చిన మెట్లన్నీ ఎందరి కృషి ఫలితమో ఆలోచించాలి. ఆ కృషి ఆ ఋషులది, ఆ మేధావులది, ఆ తాత్వికులది. వారి రుణం తీర్చుకొనవలసిన బాధ్యత మనకుంది. వారు ప్రసాదించిన సదసద్వివేకాన్ని మన నడవడిలో నిక్షేపించుకొనగలగటమే ఋషి రుణ విముక్తికి మార్గం. 3 దైవరుణం. అనాదిగా, అవిచ్ఛిన్నంగా ఈ ప్రకృతి, ఈ ప్రకృతి ఫలాలు ప్రాణి మనుగడకు దోహదం చేస్తున్నాయి. వీటినన్నింటినీ క్రమం తప్పకుండా నడిపించే అనంత శక్తియే దైవం. ఈ ప్రకృతి ప్రవృత్తిలో స్వాభావికంగా కానీ మానవ కల్పితంగా కానీ ఏపాటి తేడా వచ్చినా ఎంత విలవిలలాడిపోతామో మనకు తెలుసు. అందుకే ఆ శక్తి రుణం తీర్చుకోవటం అవసరం. దాని ముందు వినమ్రతతో తల వంచి ఆ శక్తిని మనలో నింపుకొని మనం శక్తిమంతులం కావటమే ఆ దైవరుణాన్ని తీర్చుకునే క్రమం. ఈ 3 రుణాలు ఉపనిషత్తులు ప్రతిపాదించినవి. వీటితో పాటు మనుష్య రుణాన్ని కూడా ప్రతిపాదించిన మహర్షి వ్యాసుడు. మహాభారతం దీన్ని ప్రకటిస్తుంది. మనుష్యుడు సంఘజీవి. సమాజంలో తాను ప్రశాంతంగా ఆనందంగా బ్రతకటానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎందరి సహకారమో అవసరమవుతుంది. ఎందరో మేధావుల కృషి ఫలితాలను, ఎందరో శ్రామికుల శ్రమ ఫలితాలను కలిపి వినియోగించుకుంటూ మనం జీవితాలను సాగిస్తున్నాం. ఈనాటి నాగరికత వెనుక, సంస్కృతి వెనుక, సుఖమయ జీవితం వెనుక ఎందరి రక్తతర్పణాలు ఉన్నాయో, ఎన్ని తరాలు, ఎన్ని జీవితాలు అంకితమై ఉన్నాయో మనం చూడకపోవచ్చు, కానీ మనకు తెలియకపోదు. గతాన్ని వదిలేద్దాం. వర్తమానంలో అయినా మనం మన ఘనతతో బ్రతుకుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అది అసాధ్యం. పోని ఘనతలను వదిలిపెట్టి ఆలోచించినా ఒంటరితనాన్ని భరిస్తూ ఎవ్వరితోనూ సంబంధం లేకుండా బ్రతకటమన్న భావన కూడా భయంకరమే. అందుకే మనం మన చుట్టూ ఉన్న చిన్న పెద్ద అందరికీ రుణపడి ఉంటాం. అదే మనుష్య రుణం. దాన్ని తీర్చుకొనవలసిన బాధ్యత అందరికీ ఉంది. కానీ ఈనాటి సమాజంలో ఆ స్పృహ, ఆ అవగాహన చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మన మంచితనానికి మూల కారణం 10 గొప్పతనం. మన గొప్పతనానికి మూల కారణం 10 మంచితనం. ఈ భావన అందరిలోనూ నిలిస్తే, అందరూ అలా ఆలోచించి నడుచుకొనగలిగితే మనుష్య రుణం నుండి విముక్తి లభిస్తుంది. ఆనృశంశ్యాన్ని మనుష్య రుణ విముక్తికి మార్గంగా వ్యాసమహర్షి ప్రతిపాదించాడు. మనుష్యులు తన సాటివారికి, తన తోటివారికి, తనకు ఏమి కాని వారికైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా బ్రతకటమే మనుష్య రుణం తీర్చుకోవటానికి ఉత్తమ మార్గం.
0: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు అందించిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎస్. నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ వేర్ హావింగ్ గోదావరి కృష్ణ అదర్ రివర్స్ ఆల్సో లింకింగ్ నౌ గోదావరి వి ఆర్ కంప్లీటింగ్ దిస్ ఇయర్ పోలార్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ కెన్ ప్రొవైడ్ ఫర్ అస్ ల్యాండ్ పర్మిషన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ అవర్ గోల్.
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2245 కరోర్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73743 క్రోర్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 మే ఆంధ్రప్రదేశ్ కో 10,134 క్రోర్ దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎస్. నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షల పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ వర్ధంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధ మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. अथ वार्ताः. फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलनावधौ प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना विभिन्नानां राष्ट्राणां नेतृभिः सह द्वैपाक्षिकोपवेशनं कृत्वा विस्तृतं कूटनीतिक कार्यं विहितम्. विदेशमन्त्रालयानुसारं प्रधानमन्त्रिणा श्रीमोदिना तथा तस्य कनाडादेशस्य समकक्षीयेण मार्क कार्नी इत्यनेन च भारत कनाडादेशयोः सम्बन्धेषु सकारात्मकतायाः स्वागतं कृतम्. ब्रिटिश प्रधानमन्त्री कीर स्टार्मर इत्यनेन सह मिलित्वा प्रधानमन्त्री श्रीमोदी 35-2000 दूरदृष्ट्यान्तर्गतं भारत यूके सम्बन्धानां प्रगतिं समीक्षितवान्. प्रधानमन्त्री मोदी G7 शिखर सम्मेलनावधौ UAE अध्यक्षेण शेख मोहम्मद बिन जायद अल नाह्यान इत्यनेन सहापि मिलितवान्. तथा च पश्चिम एशिया क्षेत्रे चिरस्थायी शान्तिं सुरक्षां स्थिरतां च प्रवर्धयितुं संवादस्य कूटनीतेः अन्ताराष्ट्रिय विधेः सार्वभौमत्वस्य प्रादेशिक अखण्डतायाश्च सम्मानस्य महत्वम् अधोरेखितम्. केन्या देशस्य राष्ट्रपतिना विलियम रूटो इत्यनेन सहापि श्रीमोदी मेलनं कृतवान्. श्रीमोदी अवदत् यत् भारतं केन्या च वैश्विक दक्षिणस्य आकांक्षासु दीर्घकालं यावत् सहभागित्वं कुर्वन्ति. जापान देशस्य प्रधानमन्त्रिणा सह मिलित्वा श्रीमोदी अवधानं दत्तवान् यत् भारत जापान देशयोः सम्बन्धः विविधेषु क्षेत्रेषु निरन्तरं सुदृढं भविष्यति. फ्रांस देशस्य एवियन नगरम अद्य वैश्विक कूटनीतेः केन्द्रः अस्ति यत् G7 शिखर सम्मेलनस्य महत्वपूर्णे चरणे अस्ति. भारतस्य सहभागी देशस्य रूपेण सहभागित्वेन सर्वेषां दृष्टिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह बहुप्रतीक्षितायां द्वैपाक्षिक सम्मेलने दृढतया निबद्धः अस्ति यत् अद्य शिखर सम्मेलनावधौ भविष्यति. 25,000 फरवरी मासे वाशिंगटन डीसी इत्यत्र अंतिम वारम मेलनानन्तरं उभयोः मध्ये एतत् प्रथमं मेलनं भविष्यति. अद्यतनस्य संवादस्य समये तौ बहुविध क्षेत्रेषु द्वैपाक्षिक सहयोगं सुदृढं कर्तुं चर्चां करिष्यतः. तथा च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयेषु चर्चां करिष्यतः इत्यपेक्षा अस्ति. अमेरिका देशस्य राष्ट्रपतिना सह मेलनम् अतिरिच्य अद्य प्रधानमन्त्री श्रीमोदी सर्वेभ्यः लाभाय सन्तुलितं सर्वसमावेशं सुस्थिरं च आर्थिकवृद्धेः पुनरुत्थानम् इत्यस्मिन् विषये तथा कृत्रिमबुद्धिमत्तायाः सुरक्षितं द्रुतप्रभावी उपयोगं सुनिश्चेतुम् इति विषये G7 इत्यस्य कार्यसत्रे अपि भागं ग्रहीष्यति. प्रधानमन्त्री EU परिषदः अध्यक्षेण एंटोनियो कोस्टा इत्यनेन सह EU अध्यक्षस्य आयोगस्य अध्यक्षया फॉन डेर लेयन इत्यनया सह त्रिपक्षीय सम्मेलनं करिष्यति. जर्मन चांसलर फेडरिक मर्ज इत्यनेन सहापि द्वैपाक्षिकोपवेशनं भविष्यति. प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलने नूतन सहभागित्वस्य निर्माणं तथा अन्ताराष्ट्रिय ऐक्यभावस्य पुनर्निर्माणं इत्यस्मिन् विषये सत्रम् अभिसम्बोधितवान्. विदेशमन्त्रालयेन सूचितं यत् सत्रावधौ प्रधानमन्त्रिणा अन्ताराष्ट्रिय सहभागित्व विनिर्माणे विशेषतः वर्धमान परस्पर सम्बद्ध विश्वे विश्वासस्य महत्वम् अधोरेखितम्. सभायां प्रधानमन्त्रिणा अधोरेखितं यत् भारतं सर्वदा मानवतायै प्रथमम् इति दृष्टिकोणम् अनुसरति. सः अग्रे अकथयत् यत् भारतस्य अन्ताराष्ट्रिय सहभागित्वस्य दूरदृष्टिः वसुधैव कुटुम्बकम् इत्यस्य कालातीतदर्शनस्य आधारेण अस्ति. विश्वमेकः परिवारः अस्तीति. फुटबॉल क्रीडायां गतरात्रौ न्यूजर्सी क्रीडाङ्गणे प्रथमसमूहस्य आरम्भिकक्रीडायां फ्रांसदेशेन सेनेगलदेशं 3-1 इति अंकैः पराजितम् इति वार्ताः.
5: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7 गंटलु. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, అనంతరం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు సూచనలిస్తారు. 8:45 సినీ రంజనీలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. సాయంత్రం 5:00 అభిరుచి, శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 మరియు రాత్రి 9:15 ఇంగ్లాండ్లో జరగనున్న

ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 10:45 సినీ గీతాలు వింటారు. 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం 17వ భాగం వింటారు. 11:45 ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో ప్రసారమవుతాయి జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ శనగలను ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకేని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కన్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యకుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్యం దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యకుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ది రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సూచనలిస్తారు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. పల్లె ప్రశాంతతకు పచ్చని ప్రకృతికి ప్రతీకలైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 17. ఈరోజు ఒక అతి ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం నేడు. మనం ప్రతిరోజు కాంక్రీట్ అడవులను పెంచుకుంటూ పోతున్నాం, కానీ మనకు అన్నం పెట్టే భూమి ఏమైపోతుందో పట్టించుకోవడం లేదు. అడవులను నరికివేయడం, రసాయనాలతో నేలను పాడు చేయడం వల్ల సారవంతమైన భూములు సైతం మెల్లమెల్లగా ఎడారులుగా మారిపోతున్నాయి. దీనివల్ల రేపు మన పిల్లలకు తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకని పరిస్థితి రావచ్చు. మరి ఈ ముప్పును ఆపడం ఎలా అంటే, వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడం, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవడం, ఇవే మనం నేల తల్లికిచ్చే నిజమైన గౌరవం. ఈనాటి ప్రభాతలరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

0: దేశభక్తి గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్,
6: అడ్వాన్స్ టెక్నాలజీతో,
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
6: సెల్
2: 7799050505.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: కాసేపట్లో శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీలకు వచ్చే క్యాన్సర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రోలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పి సుశీల ఆలపించిన ఓ భక్తి గీతం.

0: ఇప్పుడు సమయం 7:30 వినండి. శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గానీ
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం.
4: మానవ శరీరంలో ఎన్నో ముఖ్యమైన భాగాలు, అంటే ప్రతి భాగం ముఖ్యమైనదే. అందులో చెప్పుకోదగిన మరో భాగం మూత్రపిండాలు. వీటికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం ఈ పూట మన శ్రోతలకు అందిద్దాం. కిడ్నీ మానవ శరీరంలో పోషించే పాత్ర ఏమిటి?
5: కిడ్నీ వల్ల మనకు, అంటే కిడ్నీ చేసే ముఖ్య పనులు, రెండు పనుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటేమో విసర్జన ప్రక్రియ, అంటే మన శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలని, అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటాము, వాటిని బయటకు విసర్జించడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా కిడ్నీలు చేసి ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే, మనకు శరీరంలో హిమోగ్లోబిన్ అనేది తయారవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక రసాయనము కిడ్నీలో తయారవుతుంది. సో మన కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు రెండు రిజల్ట్స్, అంటే రెండు రకాల మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో రక్తహీనత, ఎందుకంటే ఎరిథ్రోపాయిటిన్ అనేది కిడ్నీలో తయారవ్వదు కాబట్టి పనిచేయనప్పుడు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇంకొకటి, ఇంకో మలిన పదార్థాలను బయటకు విసర్జించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది కాబట్టి అవన్నీ బాడీలో ఉండిపోయినప్పుడు దానివల్ల వచ్చే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు ముఖ్యమైన పనులు అండి.
4: డాక్టర్ గారు, ఈ కిడ్నీకి వచ్చే వ్యాధులు ఏముంటాయి?
5: కిడ్నీకి వచ్చే వ్యాధుల్లో, అది చాలా బ్రాడ్ క్వశ్చన్, అది చాలా రకాల వ్యాధులు, సమస్యలు ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే, యాజ్ ఏ యూరాలజిస్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే, కిడ్నీలో మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, కిడ్నీలో క్యాన్సర్ కావచ్చు. ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని మెడికల్ రిలేటెడ్, అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, రీనల్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే కొన్ని చిన్నపిల్లల్లో గ్లోమల్ నెఫ్రైటిస్ అంటాం, అంటే వాటి వల్ల ప్రోటీన్స్ అనేటి బాడీల నుంచి బయటకు విసర్జించబడడం ద్వారా పిల్లలు కాళ్ళు చేతులు వాపు రావడం, పొట్ట ఉబ్బిపోవడం, ఇలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా చూసే సమస్యల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటి, కిడ్నీలో స్టోన్స్ రావడం ఒకటి, కిడ్నీ క్యాన్సర్ కూడా.
4: కిడ్నీకి క్యాన్సర్ ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
5: ఏ క్యాన్సర్ అయినా, కిడ్నీ క్యాన్సర్ అని కాకుండా ఏ క్యాన్సర్ అయినా కూడా, క్యాన్సర్ రావడానికి మనకు వంశపారంపర్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అంటే వాళ్ళ తాత ముత్తాల్లో
4: పూర్వీకులు ఎవరికైనా
5: ఆ క్యాన్సర్కి సంబంధించిన జన్యువులు ఉన్నప్పుడు ఈ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వాతావరణం, మనం ఉండే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కొన్ని, అంటే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో మనం తీసుకునేది అంటే, వాళ్ళు చేసే వృత్తి అదొక కారణం కూడా కావచ్చు. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, అంటే వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎలాంటి రసాయనాలకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, అదొకటి తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా కొన్ని రకాలైన క్యాన్సర్స్ రావచ్చు. అంటే ముఖ్యంగా తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్ వరకు అయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతకుముందు పూర్వీకుల్లో క్యాన్సర్ జీనులు ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ముందుగా ఏం చెప్తామంటే, దాన్ని స్క్రీనింగ్ చేసుకోమని చెప్తామంటే, ఒక వయసు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 40-50 సంవత్సరాల వయసులో సాధారణంగా, చిన్నపిల్లల్లో కూడా వచ్చే క్యాన్సర్లు ఉంటాయి, బట్ సాధారణంగా తీసుకుంటే ఈ వయసులో ఉన్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే, ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువ, అంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. లేట్ స్టేజ్లో వచ్చే దానికి ట్రీట్మెంట్ మంచి ఫలితాలు తీసుకుంటే వాటి పర్సంటేజ్ తగ్గిపోతుంది.
4: ఈ లక్షణాలు ఎలా ఉంటాయి?
5: అంటే కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే, మూత్రంలో రక్తం పడుతుంది. అంటే ఒక మామూలుగా ఏంటంటే, మేము పేషెంట్ ఒకసారి వచ్చి నాకు రక్తం పడుతుంది అని ఒక్క ఎపిసోడ్, అంటే సింగిల్ ఎపిసోడ్, ఒక్కసారి రక్తం పడ్డా అన్నప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే, దీని రక్తం పడడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటాం, అంటే మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. సాధారణంగా చూస్తే కలర్ మారినట్టు అనిపించదు. మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటే, అంటే పేషెంట్ చెప్తాడు నాకు యూరిన్ ఎర్రగా వస్తుందని, అంటే కళ్ళకు కనబడుతుంది అది. సో ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. సో ఒక్క ఎపిసోడ్ మనకు రక్తం పడ్డా కూడా దాన్ని మనం క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ ఖచ్చితంగా అవుద్దని కాదు కానీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటిది స్కానింగ్ చేస్తాము, స్కానింగ్లో మూత్ర పిండంలో ఏమైనా కంతులు లాంటివి కానీ లేకపోతే గడ్డలు లాంటివి కానీ ఉన్నాయా చూసుకొని, అలాంటిది ఉంది అంటే దానికి ఎంత సైజులో ఉంది ఏ భాగంలో ఉంది అది చూసుకొని మళ్ళీ దానికి ఒకవేళ క్యాన్సర్ అని డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేయించాల్సి ఉంటుంది, కంట్రాస్ట్ సిటీ అంటాం అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చే రిపోర్ట్ని బట్టి అది క్యాన్సరా కాదని కన్ఫర్మ్ అవుతుంది.
4: అంటే మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది
5: శరీరంలో అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా అంటే ముఖ్యంగా మరి ముందు గమనించకుండా కొందరు ఏంటంటే తల ఎర్లీగా గమనించేసి
4: గుర్తించి
5: ఉండకపోవచ్చు, కొందరం గుర్తించేసి బ్లడ్ పడుతుంది వచ్చి మనకు అన్నప్పుడు క్యాన్సర్ తెలిసిపోతుంది, వాళ్ళలో ఇంకా అంతకుమించి వేరే లక్షణం ఉండకపోవచ్చు. అది కాకుండా కొందరు నెగ్లెక్ట్ చేయొచ్చు లేదంటే అది గుర్తించకపోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా. అలాంటి వారికి ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు గుర్తించకపోతే వారిలో బరువు తగ్గిపోతారు, ఆకలి తగ్గిపోతుంది, ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ పోవడం వల్ల అనీమియా అంటే రక్తహీనత ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఏంటంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో ఒక 10 కిలోలు బరువు తగ్గినారు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 to 6 మంత్స్లో ఆకలి బాగా తగ్గిపోవడం డిక్రీజ్డ్ అపెటైట్ అంటాము, అది కూడా ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇలా జరిగిన వాళ్ళందరూ క్యాన్సర్ ఉండాలని లేదు, బట్ ఉండే అవకాశం
4: అదొక కారణంగా చెప్పుకో
5: కావచ్చు, అదొక కారణం కావచ్చు. సో అలా అట్లా ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ డాక్టర్కి ఉండే లక్షణాలను బట్టి అంటే మూత్రకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ని కలవడం కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కలవడం కానీ, ఊపిరితిత్తులకు సమస్య ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ కలవడం కానీ, అలా ఏ సమస్య ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్లో మాది క్యాన్సరా కదా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
4: కిడ్నీకి క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా?
5: అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనకు వృత్తిలో వల్ల వచ్చే అంటే ఎక్స్పోజ్ దేనికైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటివి వాటి వల్ల వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం నివారించుకోవడం అని అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేయకుండా నివారించుకోవడం. కొన్ని కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల ఇంతకుముందు చెప్పాను మనకుండే అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఉంటాయి, దాంట్లో కిడ్నీ క్యాన్సర్ కూడా కావచ్చు. అంటే దాంట్లో మనకి ఏమొచ్చే అవకాశం ఏంటంటే స్మోకింగ్ వల్ల అంటే ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ధూమపానాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం, అదేవిధంగా ఈ ఆల్కహాలిక్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి వాటిని మానేయడం, ఇవి నివారణ చర్యలో భాగంగా మనం తీసుకోవచ్చు.
4: పద్ధతులు ఏమైనా ప్రభావితం చేస్తాయి
5: అంటే ఆహారం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది కిడ్నీలో. ఆహారపు అలవాట్లు వచ్చే సాధారణంగా చెప్పుకునే వాటిలో కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకోవచ్చు.
4: చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి
5: అంటే దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు అది సిటీ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది ముందు చూడాల్సి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాల స్టేజ్లు ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉందో చూసుకున్న తర్వాత ఆ స్టేజ్ను బట్టి ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా కిడ్నీని తీయడం అనేది తక్షణ పరిష్కారం, దాని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. సో దాన్ని తీయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఓపెన్ రాడికల్ నెఫ్రెక్టమీ కానీ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్, ఈ మధ్యలో రోబోటిక్ కూడా చేస్తుంటారు, రోబోటిక్ కానీ రకరకాల పద్ధతుల ద్వారా కిడ్నీని తీసేస్తారు. తీసేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ బయాపిసి పంపించినప్పుడు దాంట్లో ఏ రకమైన క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి, ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దానికి మళ్ళీ కీమోథెరపీ ఉంటుంది. కొందరికి రేర్గా అవసరం అయితే కొన్ని రకాల క్యాన్సర్లకి రేడియోథెరపీ కూడా అవసరం పడవచ్చు. సో ఏ స్టేజ్లో ఉంది తర్వాత కిడ్నీని తీసిన తర్వాత బయాప్సీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఆ ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది.
4: డాక్టర్కి చివరగా మరో ప్రశ్న ఏంటంటే కిడ్నీకి క్యాన్సర్ సోకటానికి వయస్సు ఏ విధంగా ముడిపడి ఉంటుంది, వయసుతో ముడిపడే అవకాశం ఏమైనా ఉందా?
5: అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా సాధారణంగా మధ్య వయసులో అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఎక్కువగా అంటే ఆ వయసులో క్యాన్సర్ ఏదైనా కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అంటే మనకు మూత్ర వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే మూత్ర సంచిలో క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ అంటాము, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఈ వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా కొన్ని వస్తుంటాయి, వాటి మటుకు సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఈ స్క్రీనింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు క్యాన్సర్ ఉంది దాంట్లో కూడా మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ని బట్టి మనము సర్జికల్గా అంటే చికిత్సా పద్ధతి ఉందా లేకపోతే వేరే రకమైన పద్ధతి ఉందా చూసుకోవాల్సి ఉంటుంది.
4: డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మనం అంటుంటాం వింటుంటాం, ఈ సమస్య కిడ్నీలకు క్యాన్సర్ అవడానికి దారితీసే అవకాశం ఏమైనా ఉందా?
5: కిడ్నీలో స్టోన్స్ వల్ల క్యాన్సర్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం అండి. స్టోన్స్ వల్ల క్యాన్సర్ అనేది చాలా రేరు, అంటే అంత ఎక్కువ అవకాశం లేదు. బట్ స్టోన్స్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి మాత్రం చాలా ఆస్కారం ఉంది. మామూలు ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటాం, అలాంటితో పాటు ఎక్స్జీపీ అని అంటాం, అంటే జాంతో మ్యాటస్ పైలోనే గ్రాన్యులర్ మ్యాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం, ఎక్స్జీపీ అని అంటాము. దాంట్లో ఏంటంటే స్టోను ఉండి దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్కి ఎక్జిపియన్కు మనం కిడ్నీ తీసేయాల్సి వస్తుంది. అంటే అది సాధారణంగా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన కిడ్నీలు పనిచేయకుండా ఉంటాయి, కాబట్టి అలాంటి కిడ్నీలు తీసేయాల్సి ఉంటుంది.
4: కిడ్నీకి ఒకసారి క్యాన్సర్ సోకితే అది బాగు చేసిన తర్వాత మళ్ళీ వ్యాధి సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
5: అంటే కిడ్నీ క్యాన్సర్కు సాధారణంగా ఏంటంటే కిడ్నీ తీసేస్తుంటాం, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాగంలో వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి. అంటే ఇంతకుముందు చాలా మటుకు రాడికల్ నెఫ్రెక్టమీ అంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దాని సైజును బట్టి, అది ఎంత చిన్న పరిమాణంలో ఉండి పై భాగంలోనో కింది భాగంలోనో మధ్య భాగంలో ఉన్నదనుకోండి, చిన్న సైజు ఉండి తక్కువ స్టేజ్ చిన్న స్టేజ్ వన్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే అంతవరకు కిడ్నీ క్యాన్సర్ నుంచి ఒక సెంటీమీటర్ దూరంలో కిడ్నీని క్యాన్సర్ని తొలగించి కిడ్నీని కాపాడవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాన్సర్ కిడ్నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే సాధారణంగా ఏంటంటే ఒక కొందరికి పుట్టుకతను ఒకటి కిడ్నీతో పుడతారు, వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కిడ్నీ తీసేస్తే ఇంకా వాళ్ళు
4: బ్రతికే అవకాశం,
5: డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత. అలా కాకుండా ఈ చిన్న పరిమాణంలో ఉండి లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే సర్జరీ ద్వారా మనం కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ, అంటే ఒక కిడ్నీ ఉన్నా కూడా ఆ కిడ్నీ క్యాన్సర్ వచ్చిన కిడ్నీ భాగాన్ని తీసేసి మిగతా కిడ్నీని కాపాడవచ్చు.
4: రెండు కిడ్నీలకు ఒకేసారి క్యాన్సర్ సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
5: ఉంటుందండి, రెండు కిడ్నీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బైలేటరల్ ఇన్సిడెన్స్ అంటాం, ఉంటుంది. సాధారణంగా ఒక కిడ్నీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ, రెండు కిడ్నీలో ఉండే అవకాశం ఉంటుంది అనేది చాలా తక్కువ.
4: ధన్యవాదాలు డాక్టర్ గారు.
5: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
3: మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం,
2: మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం,
3: మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం,
2: ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు.
3: అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: మరింతవరకు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కిడ్నీలకు వచ్చే క్యాన్సర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేశారు.

0: ప్రభాతలేరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు సాధారణ దంత సమస్యలు, జాగ్రత్తల గురించి తెలియజేస్తారు.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రేయా ఘోషల్ కల్పన ఆలపించిన రాఘవేంద్ర చిత్రం నుండి ఈ గీతాన్ని.

మరి కాసేపట్లో ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణ దంత సమస్యలు జాగ్రత్తల గురించి డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.

0: ఇప్పుడు వినండి ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
2: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
1: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్ ఓరల్ మరియు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్.
3: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలకు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గానీ ఈ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చిగుళ్ళలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూరుగా గారలు మైలజమ్మి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళలోకి రక్తం గారడం గానీ, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మట్టికి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తా ఉంటే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే పుప్పలు రావడం గానీ, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చిగుళ్ళ లెక్క రక్తం గారడం అలాంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ గానీ, వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గానీ దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటిది దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము. అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు, కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గానీ తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్లబెట్టి అట్లా తీసేస్తా ఉంటారు, లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాము ఇక్కడికి వెళ్ళినాము ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి, మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏముండయి, నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గానీ ఏదన్నా సెన్సిటివిటీ అలాంటివి వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్ళకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే, అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చుకోవడం అనేటివి జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్

కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకుని చేస్తా ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ల పేస్ట్ గానీ సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు. పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 టైమ్స్ బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ 1 గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలాగో ఊడిపోయినాయి గాని అది వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము, సొంగ పెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం, పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తా ఉండడం గాని అట్లా చేస్తా ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గాని పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము, లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మానిపియచ్చు. అట్లా అలవాట్లుంటే ఏమైతుందంటే పళ్ళు వంకర టింకర్ రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తుగున్నా వంకరున్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్ ఆర్ కొందరికి అయితే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మై ఫంక్షన్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచే 2-10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము పుప్పల్ని తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికి అయితే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పళ్ళని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు, చిగుర్ల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి, క్లీనింగ్ చేసి, చిగుర్ల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గాని ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ, దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు. మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు, పెరుగు, మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లైమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గాని, బిస్కెట్స్ గాని, అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు.
ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లను నములుకుంటా చాలాసేపు

0: ఇస్తా ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దు అని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజోంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు. చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దానివల్ల పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్ల మైల జమ అయిపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మట్టికి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుర్ల వాపు సపోజ్ చిగుర్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగుర్లు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతాయి, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగుర్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లమ్ తోని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లమ్ తోని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్ డెంటల్ చెకప్ చేపిస్తుండాలి, మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుర్ల ప్రాబ్లమ్ తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్ చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని చిగురు ప్రాబ్లం అనేటివి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుకే పైన గాని, టీత్లలో, చిగుర్లలో. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఒకటి మంచి నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్ 2 టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్, బిస్కెట్స్, శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గాని అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికైతే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని, జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది, ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గాని ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపునకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించడమే కాదు,
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీరింతవరకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారి సూచనలు విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ప్రసారమవుతాయి ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: First phase of the Mahakal Lok project was dedicated to the nation in October 2022. The total cost of the project is around 850 crore rupees. The Grand Corridor showcases magnificent sculptures, murals and architectural elements depicting the life and legends of Lord Shiva. Equipped with modern technology and AI-enabled monitoring systems, Mahakal Lok beautifully blends heritage with innovation. In Varanasi, the Kashi Vishwanath Corridor, inaugurated in December 2021, has transformed the pilgrimage experience by directly connecting the sacred Kashi Vishwanath temple with the river Ganga. Spread across 5.5 acres, the project has enhanced accessibility and revitalized one of India's most revered spiritual centers. From 2014 to March 2025, work commenced on 580 development projects in Kashi, undertaken at a total cost of over 48,000 crore rupees. Talking to Akashvani News, a resident of Varanasi, Priyanshu Singh, said that the Kashi Vishwanath corridor is providing ease of access to pilgrims visiting the temple.
1: मेरा नाम प्रियांशु सिंह है, मैं वाराणसी का रहने वाला हूँ.
2: My name is Priyanshu Singh. I am a resident of Varanasi. Prime Minister Narendra Modi has done a lot of work in Kashi. Earlier, the road leading to the temple used to be quite narrow, which caused a lot of inconvenience. But now, since the corridor has been built, the crowd management is more efficient and people can visit and have a darshan more easily.
1: दर्शन करने में काफी आसानी होती है.
0: सकलेन अख्तर, आकाशवाणी न्यूज, दिल्ली.
3: In men's cricket, India will take on Afghanistan in the second ODI of three-match series at the Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ikana Cricket Stadium in Lucknow today. The match is scheduled to begin at 1:30 p.m. Shubman Gill-led men in blue are currently leading the series 1-0 and will aim to clinch the series in today's clash. In women's cricket, India will take on Netherlands in their second Group A clash of ICC Women's T20 World Cup at Headingley in Leeds today. The match is scheduled to begin at 7 p.m. Indian time. In football, Norway returned to the FIFA World Cup in style with a 4-1 win over Iraq in their Group I opener at the Boston Stadium in the United States this morning. Norway's Erling Haaland netted twice to make his World Cup debut special. The scoreline now put Norway top of Group I. Earlier, France defeated Senegal 3-1 in the opening game of Group I of FIFA World Cup 2026. India Meteorological Department, IMD, has forecast heavy rainfall today at isolated places over sub-Himalayan West Bengal and Sikkim. Moderate to heavy rainfall is expected during the day over parts of Assam, Meghalaya, Bihar, Kerala and Mahe. And now for a look at today's newspapers. It's over to Tanvi Khurana.
4: Thank you, Sarabjit. Most newspapers today open with the details of the G7 in France, addressing an outreach with Trump present, Modi flags seafarers' safety at G7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned, "Peace without peace," writes, "The announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem." The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
3: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Kishau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
6: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
8: నమస్కారం సార్.
7: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు అనేటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, కొంచెం వివరిస్తారా?
8: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికీ చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలామందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలామంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా, అంటే పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకు కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ అని వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతూ ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పేయి పైన ప్రభావం పడి షుగర్స్ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటూ ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలా మంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్నీ ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం ట్యాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడము సింపుల్గా చెప్పాలంటే. దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం, మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరితోకొని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర. ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదైనా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే ట్యాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది, తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
7: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
8: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకు ఏమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒకరోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయితత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దాని తగ్గట్టు అలవాటు అయిపోతుంది.

0: అందుకే చాలామందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం, ముఖ్యంగా షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటో బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలామంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలామంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయినా అన్న తర్వాతనే చాలామందికి డౌట్ వస్తున్నారు, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము ఇలాంటి సమస్యలు కూడా చాలామందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దామ ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు. అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే, లేకుంటే లావుగా ఉంటే, లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే, లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే, వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్టు. సో ఈ చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటు. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: ఇక మనము ఇంకో అంశం ఏమనుకుంటున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలామంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
0: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతే శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిందనికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకుండా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా పెయ్యంతా ఉబ్బిపోవడము, లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసటగా కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే ఒడ్డుకి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము, లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము, లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ కొట్టడం, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు. అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్, అంటే చాలామందికి అది ఒక అపోహ అన్నట్టు. అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలామంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు, అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్, కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినదంటాం, కానీ పచ్చి ఏమైనా తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అయినా తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా ట్యాబ్లెట్ మార్నింగ్

0: పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగొచ్చు. ఏమైనా టీ కాఫీ తేాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే, థైరాయిడ్కి దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: థైరాయిడ్ చాలా మందికి హైపోథైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపోథైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్కకు పెట్టాలంట.
0: అంతేనండి.
1: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈరోజులో మనం చూసినట్టయితే ఊబకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఊబకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించు.
0: ఊబకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లే గ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు. ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోను కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్ ఇవి ఏదైనా కానివ్వండి, ఇవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది అన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతాను అని చాలామంది ఆగిపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న, మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాము అంటే కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు పచ్చికూరగాయలు తిన్నాం అనుకోండి, తినే ముందు కొద్ది దోసకాయనో మొలకలు ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుంటే 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు. అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం. ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పడదు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఊబకాయం తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
4: మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారి సలహాలు, సూచనలు విన్నారు.

ఇప్పుడు సమయం 8:45. వినండి సినీ రంజని, సినీ సరాగాల మాలిక. కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట నీవల్లే నీవల్లే చిత్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 అనే నంబర్కి మీ పేరు, ప్రాంతం వివరాలు, సినీ గీతం టైప్ చేసి పంపించండి. అలాగే మీరు కోరుకున్న పాట ఇప్పుడే మీ రేడియోలో వినడానికి సిద్ధంగా ఉండండి. కార్యక్రమంలోని మొదటి సందేశం కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి హైదరాబాద్. కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్, మనోజ్ కుమార్, సౌందర్య వీరు దొంగలకు దొంగ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
0: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
0: డాక్టర్ ఏ వనిత,
4: కంటి పై పొర కొలిక మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
3: డాక్టర్ సీనునాయక్,
5: అడ్వాన్స్ టెక్నాలజీతో,
3: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
5: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
3: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
5: సెల్
3: 7799050505.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
6: హృదయరాగాలు కార్యక్రమంలోని మరో సందేశం. ఆట సినిమా నుండి పాటను కోరిన శ్రోతలు నందిపేట్ 1LK నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్, వీరి కోసం ఆట సినిమా నుండి ఈ పాటను వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం. నిర్మల్ జిల్లా నర్సాపురం నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వీరు ఖుషీ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఖుషీ సినిమా నుండి ఈ పాటను వినేద్దాం. గానం చేసిన వారు హరిణి శ్రీనివాస్, సంగీతం అందించారు మణిశర్మ.

0: పది లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలకు గమనిక. ఈ నెల అనగా రేపు గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో మెసేజ్. 7th బెటాలియన్ డిచ్పల్లి నుండి అరవింద్, శ్రీజ, రిత్విక్, శివాన్ష్ వీరు శ్రీరామరాజ్యం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు కోరిన పాట వినాలని ఉందా? అయితే వెంటనే మెసేజ్ చేయండి 8462245066. ఈ నెంబర్కి మీరు కోరుకున్న పాటతో పాటు మీ పేరు కూడా రేడియోలో వినండి.

కార్యక్రమంలోని మరో మెసేజ్. ఉలాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వహీద్ రుమానీ, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, జునేద్ జుబేర్, ముక్రమ్ నోమాన్, మహమ్మద్ ఫుర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫాజిల్, వీరు హనుమాన్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై హనుమాన్ చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం. ఈ పాటను పాడినవారు గౌరా హరి.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253334.
4: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, రెటీనా, మూతబిందువు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. అలాగే అదే రోజు అనగా శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలో మైండ్ బాడీ రిలేషన్ గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం, జరిగిన కథ చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ ఆర్మూర్ రామ్నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లతీక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, ద్రిష, శ్వేత వీరందరి కోరికపై జరిగిన కథ చిత్రం నుండి ఈ పాటను వినిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం వచ్చేసింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం నుండి దావుల ప్రభాకర్రెడ్డి, ఆద్యారెడ్డి, సువర్ణ, హృతికారెడ్డి, ఖుషి, రిషికారెడ్డి వీరు సంబరం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట వినిద్దాం.

మన రేడియో కార్యక్రమం హృదయ రాగాలు కార్యక్రమానికి విదేశాల నుండి కూడా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మనకు సౌదీ అరేబియా నుండి మిద్దె నవీన్ కుమార్ గారు మెసేజ్ చేశారు. మరి మన తెలుగు పాటల పట్ల అక్కడి శ్రోతలకున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వీరు నీరాజనం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్లు

చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ శనివారం అనగా ఈ 20వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలోనికి మరో సందేశం వచ్చేసింది. కొండల్వాడి డిస్టిక్ నాందేడ్ నుండి సావాన్కర్ గంగాధర్, సావాన్కర్ విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, శ్వేత వీరు ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాటను వినిద్దాం. చిత్రం 8 వసంతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలోని చివరగా వింటున్న ఈ పాట ప్రేమికుల రోజు చిత్రంలోనిది. ఈ పాటను కోరిన శ్రోతలు బ్రాహ్మణపల్లి నుండి సాగర్, వియాన్షి, శ్రేయాన్షి, హారిక, కీర్తన, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఈ పాట విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పంట వ్యర్థాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు నిన్న సందర్శించారు. అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో విజువల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించాలంటే విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధన నిర్వహించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి అన్నారు. ఇంప్లిమెంట్ పరిశోధన సేవలు అనే అంశంపై పరిశోధక విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ రెండవ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం 10:39:55 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటాం సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ ఆఫ్టర్ 2000, 2000 తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఆల్రెడీ చాలా మెసేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటని ఎవర్గ్రీన్ హిట్స్గా మా కోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తాం లక్ష్మీనారాయణ గారు. అండ్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేశారు వీరు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు మోతే కృష్ణ సంతోష స్పందన శివ సాయిరాములు రాములమ్మ మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాట మా కోసం ప్లే చేయండి సార్ అంటూ. కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకరావు పార్వతి గారు మెసేజ్ చేశారు, ఒక పాట కావాలి మా కోసం అంటూ. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సిహెచ్ సోమయ్య మనకు మెసేజ్ చేశారు సూరిపేట నుంచి, ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ యాజ్ నిజార్ గారు పాడిన పాట స్టేట్యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:17:15 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని సెలెక్ట్ చేసుకుని పాటలు ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ టైం బౌండ్లో ఆఫ్టర్ 2000 తర్వాత అండ్ ఇప్పుడు 2026 ఈ 26 ఇయర్స్లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న సూపర్ హిట్ ట్రాక్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. శుభోదయం సార్, మాకోసం ఏదైనా పంచి పాట వేయండి అన్నారు. సూపర్ అండి. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట నేను ప్లే చేస్తానండి. రైట్. అలాగే హఫీజ్ ఉద్దీన్ షాను, ఎండి సాజిద్ ఉద్దీన్, జక్రాన్పల్లి మండల్ ఆర్గుల్ విలేజ్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య కూడా మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజనా సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30 minutes 25 seconds స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపిస్తారా అంటూ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక పాట కావాలి అంటూ అడిగారు. డెఫినెట్గా ఆ పాట డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, బట్ 2000 తర్వాత వచ్చిన సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, బాబు, లావణ్య, దుర్గా మెసేజ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి, రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ ఉన్నారు. అలాగే సునీల్ రాజ్, విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. భూదాన్, పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జూగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ ఉన్నారు. ఒక మంచి పాట కావాలి అంటూ చెప్పల్ బజార్ నుంచి మాడిశెట్టి కొండలరావు గారు మెసేజ్ చేశారు. ఒక మంచి సాంగ్ని ఏదైనా మా కోసం ప్లే చేయండి అంటూ. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:45:40 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫిదా సినిమా నుంచి హేమచంద్ర పాట విన్నారు మీరు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ సార్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే వెంకటేష్ నందిపేట్ నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్ ఒక మంచి పాట కావాలి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా. కట్ల సతీష్, సుమలత రాంపురం నుంచి నిత్య సంతోష్ని, కట్ల రాజ్

శేషం సరోజిని కట్ల వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారంట ఆ మెసేజ్లో. తప్పకుండా అండి. షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ ఒక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి మా కోసం ఒక పాట కావాలి అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనం 2000 తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? ఆదిభట్ల నుంచి కరాడి గోపికిషన్ ఉమావతి గారు. తప్పకుండా అండి. పద్మశాలి చేనేత, హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె, ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్పలపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంభయ్య, మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మునహరి యశోద, జానకి రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం, ఎన్ రమ్య, ఎన్ లక్ష్మీరాయ్ మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏది ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, స్టే ట్యూన్.
3: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, టీచర్లు, స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. భారతదేశం అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెట్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు అన్ని అర్హతలతో సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీటి పునః పరీక్షల నేపథ్యంలో మూసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. ఎన్టీఏ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుర్తింపు పొందిన సంస్థల నుండి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. జర్మన్ భాష ధృవీకరణ తప్పనిసరిని, అయితే అభ్యర్థులకు టామ్కామ్ సంస్థ స్వయంగా ఉచితంగా ఏ స్థాయి నుండి జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని వివరించారు. రాష్టంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు. తెలంగాణ పోలీసు 2026 చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 3,381 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసు కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. న్యూస్ ఫోటోగ్రాఫర్ల కోసం కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్ ఆన్ న్యూస్ పేరుతో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీని ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే మొదటి 3 ఉత్తమ ఛాయాచిత్రాలకు వరుసగా 35,000, 25,000, 15,000 రూపాయల నగదు బహుమతులు అందజేస్తారు. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ, స్వాగతం సుస్వాగతం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు మరి కాసేపట్లో స్టూడియో క్లాక్లో. సమయం 11:03 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటి నుంచి 3 గంటల వరకు అలా మ్యూజికల్ జర్నీలో సాగిపోదాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు బుధవారం, గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందాం. మరి ఆయన ఎవరంటే, ఆయన అందరిలాంటి సంగీత దర్శకుడు కాదు, ఆయన వేరే. ఎందుకంటే తనదైన బీట్ మ్యూజిక్తో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్

0: తెలుగులో కూడా 12-13 చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఒక జనరేషన్ని తన సంగీత సుస్వరాల్లో ఓలలాడించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయో గుర్తు చేసుకోబోతున్నాం. మరి గోల్డెన్ మ్యాన్ అనగానే మీకు ఒక రూపం వచ్చేసే ఉంటుంది. ఎవరు ఆయన గుర్తుపట్టండి. ఆయన సంగీతం అందించిన ఒక సినిమాలోంచి పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట విన్న తర్వాత మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది ఆయన ఎవరు. మరి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఒక సంగీత దర్శకుడి సినీ ప్రస్థానాన్ని. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
2: నిర్మించాం. పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి గుర్తుకొస్తున్నాయి.
3: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఎస్, 11:13 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందామని చెప్పాను. అలాగే ఆయన కంపోజ్ చేసిన దొంగ పోలీస్ సినిమా నుంచి ఒక పాట ప్లే చేయగానే మన శ్రోతలందరూ కూడా చాలా కరెక్ట్గా గెస్ చేసి నాకు చాలామంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పంపించారు. పంపించిన ప్రతి శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలండి. గోల్డెన్ మ్యాన్ అనగానే వెంటనే తెలిసిపోతుంది మరి ఆయన ఎవరని చెప్పి. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ బప్పి లహరి. డిస్కో బీట్లతో 70-80 దశకాల్లో దేశ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు, గాయకుడు అండ్ డిస్కో కింగ్ బప్పి లహరి. అయితే బప్పి లహరి అస్సలు పేరు అలోకేష్ లహరి. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురిలో 1952 నవంబర్ 27 పుట్టారు ఆయన. ఆయన తండ్రి అపరేష్ లహరి కూడా ప్రముఖ బెంగాలీ గాయకుడు. తల్లి బన్సారి లహరి కూడా మ్యూజిషియనే. తల్లిదండ్రుల నుండి స్వతహాగానే బప్పికి కూడా సంగీతంపై మనస్సు మళ్ళింది. మరి ఇంట్లోనే మ్యూజిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మనం సహజంగానే అట్రాక్ట్ అవుతాం కదా. అలాగా 3 ఏళ్ల వయసులోనే తబలా వాయించేవారు బప్పి లహరి. బప్పి లహరి సెల్ఫ్ మేడ్ మ్యూజిషియన్. ఆయన ఎవరి దగ్గరో రోజుల తరబడి సంగీతం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఇలా చూడగానే అలా పట్టేసేవాళ్ళు. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అతన్ని ఆయన చెక్కుకున్న వ్యక్తి. బప్పి లహరి సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించారు. అందుకే నేను అన్నాను ఆయన డిఫరెంట్ అని. బప్పి లహరి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో కూడా ఒక దశాబ్దం పాటు పలు హిట్ సినిమాలకి మ్యూజిక్ చేశారు. బప్పి లహరిని తెలుగు సినిమాలకి పరిచయం చేసిన ఘనత మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాతో బప్పి లహరి మొదట తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించారు. అండ్ తన పాటలతో సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లారు. అలా సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బప్పి లహరి ఒక దశాబ్దం పాటు తన బీట్ మ్యూజిక్తో, రాక్ మ్యూజిక్తో టాలీవుడ్ ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు. మరి సింహాసనం సినిమా నుంచి ఆయన కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో బప్పి లహరి గారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:22 అవుతోంది ఎగ్జాక్ట్ గా. గుర్తుకొస్తున్నాయిలో డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా బప్పి లహరి గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. అండ్ ఈరోజు బప్పి లహరి గారి పాటలు వింటే 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆయన కంపోజ్ చేసినవన్నీ కూడా 90s నుంచి 97-98 లోపల, ముఖ్యంగా ఎక్కువగా మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, సుమన్ గారికి, వీళ్ళకి ఎక్కువగా మ్యూజిక్ అందించారు ఆయన. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి తేనె మనస్సులు సినిమాతో మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూషన్ ఇచ్చారు. అది కూడా హిట్ అయింది. ఇండియన్ సినిమాకి డిస్కో మ్యూజిక్ని పరిచయం చేసిన గొప్ప ఘనత బప్పి లహరి గారికే దక్కుతుంది. 3 generations తన పాటలతో రూతలుగించారు ఆయన. సినిమా పాట అంటే శాస్త్రీయ సంగీతం అనే ట్రెండ్ని బ్రేక్ చేసి తనదైన బాణీలతో మజా ఏంటో చూపించిన ఎనర్జెటిక్ మ్యూజిషియన్ బప్పి లహరి. భారతీయ సినీ సంగీతంలో ఆయన ప్రయత్నించని ప్రయోగం అంటూ లేదు. 2 years 12 సిల్వర్ జూబ్లీ సినిమాలకి మ్యూజిక్ అందించి వన్ అండ్ ఓన్లీ బప్పి అనిపించుకున్నారు ఆయన. అండ్ ఒకే ఏడాదిలో ఏకంగా 33 180 ట్యూన్స్ కట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ద గ్రేట్ మ్యూజిషియన్ బప్పి లహరి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమాలోది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా అయిందా కాదు, మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులతో మొత్తం టాలీవుడ్నే కాదు యావత్ ఇండియానే ఊపేసిన పాట ఇది. మరి ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చింది బప్పి లహరి. ఒక్కసారి 90s వెళ్ళిపోదామా ఈ పాట వింటూ? స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: బపిల్ హర్ గారు కంపోజ్ చేసిన మరొక సూపర్ హిట్ నంబర్ ఇది. బ్రహ్మ సినిమాలోది కేజేఎస్ దాస్ గారు చిత్ర గారు పాడింది. ఈ పాటని రాసింది జాలాది గారు. జాలాది గారు చాలా తక్కువ పాటలు రాసినా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాటలు రాశారు. ముఖ్యంగా ఆయనకి పల్లె పదాల మీద ఎంత పట్టుందో చెప్పడానికి ఈ పాటకు మరొక నిదర్శనం. ఇందులో ఆయన వాడిన పదాలు ఎమ్మలో అని కానీ లేకపోతే జుంటె తేనె, ములుకు సూదులు, ఇవన్నీ కూడా జాలాది గారి రచనా పటిమకి నిదర్శనం అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా బప్పి లహరి గారి గురించి గుర్తుకొస్తున్నారు మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్.
1: నాకు ఐపీ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయనం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

11:37 స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో సంగీత దర్శకుడి స్పెషల్లో బప్పీ లహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బప్పీ లహరి గారిని బప్పీదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాగే ముఖ్యంగా బెంగాల్లో ప్రజలు ఆయన్ని బప్పీదా అంటారు. బప్పీదా పాట ఎంత వైవిధ్యమో ఆయన ఆహార్యం కూడా అంతే విభిన్నం. నిండైన విగ్రహం, కూలింగ్ గగుల్స్, జులపాల జుట్టు, ఒంటి నిండా బంగారు నగలు, చూడగానే ఆకర్షించే రూపం బప్పీ సొంతం. అందుకే అప్పట్లో గోల్డెన్ మ్యాన్గా సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు బప్పీదా. అలాగే ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్లో సింథసైజ్డ్ డిస్కో మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. తర్వాత దాన్ని, ఆ ట్రెండ్ని ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాలో అయ్యారు, ఇప్పటికీ అవుతున్నారు కూడా. హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ్, కన్నడ, గుజరాతీ చిత్రాలకు బప్పీ సంగీత దర్శకుడిగా పనిచేశారు. డిస్కో కింగ్గా పేరున్నా కూడా కేవలం డిస్కో పాటలకి ఆయన పరిమితం కాలేదు. అలాని కేవలం రాక్ మ్యూజిక్కి మాత్రమే బప్పీ పరిమితం కాదు, ఎన్నో అద్భుతమైన మెలోడీస్ని కూడా కంపోజ్ చేశారు బప్పీ లహరి. మరి అలాంటి ఒక వండర్ఫుల్ మెలోడీ మీకోసం ప్లే చేయబోతున్నాను నేను, రౌడీ అల్లుడు సినిమా నుంచి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా హై.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అవుతోంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయిలో బప్పిలహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన వండర్ఫుల్ మెలోడీస్ అండ్ బీట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి 90s వెళ్ళిపోతున్నాం మనం. చిన్నప్పుడు మనం కూడా ఈ పాటలకి డ్యాన్స్ వేసే ఉంటాం, ఒకసారి గుర్తెచ్చుకోండి. బప్పిలహరి నుంచి పాట వస్తోంది అంటే దేశమంతా ఊలాలా ఊలాలా అంటూ ఊగిపోవాల్సిందే. ఓ పాటను కంపోజ్ చేసిన, తానే స్వయంగా పాడిన, ఆ పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడం బప్పిదా స్పెషాలిటీ. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి సింహాసనంతో మొదలై తెలుగులో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, సామ్రాట్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళం, దొంగ పోలీస్, బిగ్ బాస్, నిప్పురవ్వ, ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ చేసి టాలీవుడ్లో ప్రేక్షకుల చేత స్టెప్పులేయించారు బప్పిలహరి. చిలుకా క్షేమమా పాటతో పాటు బోయవాని వేటుకు అనే పాటలు బప్పీలోని వర్సటాలిటీని పరిచయం చేశాయి. కృష్ణగారితో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ గారు లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా పనిచేశారు బప్పిలహరి. చివరిగా ఆయన పాట పాడిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? చెప్తాను మరి, కాసేపట్లో ఆలోచిస్తూ ఉండండి. అందుకన్నా ముందు రౌడీ గారి పెళ్ళాం సినిమాలోంచి బప్పిలహరి కంపోజ్ చేసిన ఒక సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పంటకు.
1: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
2: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో

0: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అవుతోంది స్టూడియో క్లాక్ లో. అరే, అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తోంది. బప్పి లహరి గారి సాంగ్స్ వింటూ మనం నిజంగా టైమే మర్చిపోతాం కదా. అంత పవర్ ఉంది బప్పి లహరి గారి మ్యూజిక్కి. ఇప్పటికీ మిథున్ చక్రవర్తి గారు ఏదైనా కార్యక్రమంలో ఆయన పరిచయం చేయాల్సి వస్తే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ పాటనే ప్లే చేస్తారు. మరి ఆ ఇమేజ్ మిథున్ గారికి ఇచ్చింది ఖచ్చితంగా బప్పి దానే అని చెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో 1985 చేసిన షరాబీ చిత్రంతో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు బప్పి లహరి మొదటిసారిగా. అలాగే 6 times ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు కూడా. 2018 అదే ఫిల్మ్ఫేర్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. బప్పి లహరి భార్య, పిల్లలు అంతా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. తెలుగులో చివరిగా ఆయన రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో తారారంపం పాట పాడారు బప్పి లహరి. అండ్ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు బప్పీదా, కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాగే బప్పి లహరి నటుడు కూడా, కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2016 వచ్చిన యానిమేటెడ్ మూవీ మోనాలో టమాటావో పాత్రకి తన వాయిస్ అందించారు బప్పి. ఇక చివరిగా ఆయన పాడింది 2020 వచ్చిన టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన బాగీ 3 అనే సినిమాలో. 2022 ఫిబ్రవరి 15 బప్పి లహరి మనందరినీ భౌతికంగా వీడి వెళ్లిన, ఆయన వదిలి వెళ్లిన సంగీతం ఎప్పుడు ఆయనలాగే వన్నె తగ్గని బంగారమే కాదంటారా? ఇది బప్పి లహరి గారి గురించి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: 12:12 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నా హృదయంలో నిదురించే చెల్లి సినిమా నుంచి టైటిల్ సాంగ్ విన్నారు కదా. ఏవిఎస్ ఆదినారాయణ గారి సాహిత్యం, శ్రీ సంగీతంలో బాలుగారు పాడిన పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు ఎలా.

0: చేస్తారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? జూన్ నెల మొదలైపోయింది, ఆల్రెడీ సగం అయిపోయింది. జూన్ నెల మొదలైందంటే చాలు, ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు పేరెంట్స్లో ఆందోళన మేఘాలు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయి కొత్త క్లాసెస్లోకి అడుగు పెడుతున్నామనే హుషారు పిల్లలకుంటే, తల్లిదండ్రులకి మాత్రం రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. సరే, ఒకళ్ళు వర్కింగ్, ఒకళ్ళు హోమ్ మేకర్ అయితే కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరిని మేనేజ్ చేయడం. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్లకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్లకుంటాయి. పెద్దవాళ్ళ తోడున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఫ్యామిలీకి డిఫర్ అవుతూ ఉంటాయి. సరే, యాక్చువల్గా అయితే మొన్న సోమవారం నుంచే స్టార్ట్ అయినాయి స్కూల్స్. కాకపోతే సోమవారం అమావాస్య అని కొంతమంది వెళ్ళలేదు, నిన్న మంగళవారం అని కొంతమంది వెళ్ళలేదు. ఈ రోజు మాత్రం నేను వచ్చేటప్పుడు రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా. కాబట్టి ప్రతి ఏడాది బ్యాక్ టు స్కూల్ సీజన్ అనేది పేరెంట్స్కు నిజంగా పరీక్షా కాలమే. స్టూడెంట్స్కి ఎప్పుడైతే పరీక్షలు ఉంటాయో కానీ, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పేరెంట్స్కి నిజంగా పరీక్షా కాలమే కదా. మరి పాఠశాలలు తిరిగి తెరుచుకున్న వేళ, మరి పేరెంట్స్ ఎలా సమాయత్తం అవ్వాలి, వాళ్ళ చిల్డ్రన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ వర్క్ ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. తెలుసుకుందాం స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు ఈ సీజన్లో ముఖ్యంగా ఎలాంటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళాలి అన్నది కూడా తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి పాటలు వింటూ. స్టే ట్యూన్.

0: వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యం రమణ గోగుల కంపోజ్ చేసి సునీతతో కలిసి పాడిన పాట బద్రి సినిమాలోది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపోత మధురం ఆలోచనామృతాలను.

0: ఈసారి ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి NIRF ర్యాంక్ ఐటీఈ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: NIRF ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐటీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ISET స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా పిల్లల్ని స్కూల్ కి పంపడానికి ఎలా సంసిద్ధం కావాలి, పేరెంట్స్ ఎట్లా టైం మేనేజ్ చేయాలి, అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఆహారం ఆరోగ్యం గురించి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సగం టెన్షన్ తగ్గిపోయినట్లే అంట. చిన్నపిల్లలైనా పెద్దవారైనా తగినంత నిద్రపోతే పొద్దున్నే లేవడం కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ 2 మంత్స్ బాగా హాలిడే ఎంజాయ్ చేస్తుంటారు కదా పిల్లలు, అలాగే పేరెంట్స్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి, నాన్నమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అండ్ అక్కడ వెదర్ కొంచెం మారుతుంది కాబట్టి బాగా రెస్ట్ ఇచ్చేస్తాం బాడీకి, అండ్ అందరి స్కెడ్యూల్స్ మారిపోయి ఉంటాయి. అందుకే స్కూల్స్ మొదలవుతున్నాయంటే ప్రతిరోజు పడుకునే సమయాన్ని, నిద్రలేచే సమయాన్ని 15 నిమిషాలు ముందుకు జరుపుతూ ఉండాలంట. ఒకేసారి బాడీని మళ్ళీ మార్చేస్తే ఖచ్చితంగా బాడీ ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు, మళ్ళీ సుస్థి అయితే మళ్ళీ కష్టం. కాబట్టి గ్రాడ్యువల్గా ఇలా చేస్తూ వెళితే వారం రోజుల్లోనే సమయం మళ్ళీ మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. మార్నింగ్ తగిన, అలాగే కావలసినంత టైం కూడా చిక్కుతుంది మనకి. అప్పుడు ఇంకా బద్ధకం అనేది బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఏమంటారు, మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 23 నిమిషాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జీ7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ను రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ ఓన్ హెడింగ్ మైదానంలో జరిగే గ్రూప్ బి 2 మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. జీ7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యకుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యకుడు లీ జే మూన్ తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు జీ7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితం అవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను, భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లిదండ్రులు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునఃపరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్న పత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్న పత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్, టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఏడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఏడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రోజ్ స్వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రస్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:42 స్టూడియో క్లాక్ లో టైం. ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంటింగ్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలు ఎట్లా వాళ్ళ వాళ్ళ డేని ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. పిల్లలు స్కూల్కి వెళ్ళే డేట్స్ అన్నవి ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి, పేరెంట్స్కి ముందే తెలుస్తాయి కాబట్టి, రేపటి నుండి స్కూలు అని ఈ రోజు రాత్రి హడావుడి పడకుండా ఒక 1 వీక్ ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని యూనిఫామ్స్ ఒకవేళ కొత్తవి కొనాల్సి వస్తే, కొత్తవి స్టిచ్ చేయించాల్సి వస్తే అవి రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే అదే యూనిఫామ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడాల్సి వస్తే వాటిని చక్కగా ప్రెస్ చేసి ఆయన చేసి పెట్టుకోవాలి, బ్యాగులు అన్నీ సర్దుకున్నావా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ని పిల్లలకు క్రమంగా తల్లిదండ్రులే అలవాటు చేయాలి, తల్లిదండ్రులు కూడా చేసుకోవాలి. మరుసటి రోజు లంచ్ బాక్స్లో ఏముండాలో రాత్రే ఆలోచించి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకుంటే ఉదయం పూట ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సెలవుల తర్వాత బాగా 2 నెలలు ఇంట్లోనే ఉండడానికి సినిమాలు చూడడం, లేకపోతే గ్యాడ్జెట్స్లో గేమ్స్ ఆడుకోవడం, బయట క్రికెట్ ఆడుకోవడం, ఇలా చాలా రకరకాల పనులు చేస్తుంటారు. లైఫ్ సైకిల్ మారి ఉంటుంది. సడన్గా మళ్ళీ ఇల్లు విడిచి బడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మన బాడీ సహకరించదు, మన మైండ్ సహకరించదు ముఖ్యంగా. అండ్ భయపడడం చిన్నపిల్లల్లో చాలా సహజం. కొత్త సిలబస్ ఎలా ఉంటుందో, కొరుకుడు పడని పాఠాలు ఎలా ఉంటాయో, అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన జనరల్గా వస్తూ ఉంటాయి పిల్లలకి. కొంచెం అలవాటు పడేదాకా గందరగోళం ఉండడం అనేది సహజమే. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండే మార్క్స్ మార్క్స్ అని పిల్లల మీద రుద్దడం మంచిది కాదు అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది వారి మీద తెలియని ఒత్తిడిని క్రియేట్ చేస్తుందంట. కాబట్టి ఆ పొరపాటు పేరెంట్స్ అస్సలు చేయకూడదు. ట్రై యువర్ బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ పద్ధతి. మార్కుల కన్నా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఉండాలి. అది పిల్లల్లో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు చైతన్య స్ఫూర్తిలో. అందుకన్నా ముందు విమానం సినిమా నుంచి మంగ్లీ పాడిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం. చిన్ని చరణ్ సాహిత్యం సంగీతం అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: eyes always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: వందే సినిమా నుంచి సాంగ్ విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సిద్ శ్రీరామ్ పాడిన పాట.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: చైతన్య స్ఫూర్తిలో ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ల పిల్లల పట్ల అది మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. అండ్ ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ గ్రోయింగ్ దశలో. పిల్లలకిచ్చే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. పోషక విలువలున్న సమతుల ఆహారం విద్యార్థుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే మార్నింగ్స్ టైం లేదు అని చెప్పి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అయిన కొత్తలో జరుగుతుంటుంది. ఎందుకంటే మంచి నిద్రకి అలవాటు పడిపోయి ఉంటారు. 8-9 దాకా లేవకుండా ఉంటారు. ఆ 2 మంత్స్ చేసే పనే ఉందిలే అని చెప్పి ఆ రాత్రి ఎక్కువసేపు మేల్కొనడం అది వాళ్ళ డైలీ రొటీన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. అది అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అన్నది చాలా చాలా ప్రమాదం. పండ్లు, గుడ్లు, పాలు, మిల్లెట్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ తినకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం చేసే టైంలోనో లేకపోతే నిద్రపోయే ముందో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం క్రమక్రమంగా అలవాటు చేయాలి. పిల్లలు రోజుకు కనీసం 1.5 గంటల సేపు అయినా ఎక్సర్సైజ్ చేసేలా చూసుకోవాలి తల్లిదండ్రులు. సైక్లింగ్ లాంటివి, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. మాట్లాడుకుందాం ఇలాంటి టిప్స్ ఇంకా మరిన్ని ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: కలర్ ఫోటో సినిమా నుంచి విన్న పాటది. రచన కిట్టు విస్సా ప్రగడ, సంగీతం గానం కాలభైరవ.
1: దిగులుగా కూర్చున్నావు?
2: మన పెద్దోడు పీజీడీఎం అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నానండి.
1: టెన్షన్ దేనికి? ఎన్ఐఆర్ ఫ్రాంక్ బిజినెస్ స్కూల్ ఉందిగా,
3: బెస్ట్ క్యాంపస్, బెస్ట్ ప్లేస్మెంట్ ఉన్న ఐబీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పైగా 1 crore వర్త్ స్కాలర్షిప్ పర్ యానం పొందే ఫెసిలిటీ కూడా ఉంది. ఐబీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ibeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.

0: గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వన్ త్రీ స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తిలో పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్కూల్ రీఓపెనింగ్ సీజన్ సందర్భంగా కొత్త తరగతిలోకి వెళ్ళేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్లో కొత్త టీచర్లు ఎలా ఉంటారో, నా పాత ఫ్రెండ్స్ నా సెక్షన్లోకి వస్తారో లేదో అనే థాట్స్ న్యాచురల్గా వస్తూ ఉంటాయన్నమాట. అలానే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత టెన్షన్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. కాబట్టి ఏం చేయాలంటే, పిల్లలతో తల్లిదండ్రులు అన్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మీ పిల్లల్ని మంచి స్కూల్లోనో లేకపోతే మంచి బట్టలు బుక్స్ కొనిస్తేనో మంచి పేరెంట్స్ అయిపోరు మీరు అంటున్నారు నిపుణులు. పిల్లలతో కూర్చుని చొరవగా మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ భయపెట్టే ధోరణిలో అస్సలు మాట్లాడకూడదు, అది వాళ్ళలో కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది అన్నమాట. అండ్ కొత్త తరగతిలో నేర్చుకునే విషయాలు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళకి చాలా కేటగారికల్గా వివరించాలి. అలాగే స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళు వయస్సుకు తగ్గ యాప్స్ మాత్రమే వాడుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చెక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వదిలేయకూడదు. పాఠశాల అనేది అక్షర జ్ఞానం నేర్పే చోటు మాత్రమే కాదు, అది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని విలువల్ని అలవర్చే ఒక అమూల్యమైనటువంటి వేదిక అన్నమాట. కాబట్టి పేరెంట్స్గా మన బాధ్యత పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, వాళ్లను మంచి మంచి విషయాల్లో ప్రోత్సహించడం, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేలా చేయడం, కఠిన నియంత్రకులుగా కాకుండా ప్రేమతో మార్గదర్శకులుగా మారితే చాలు, మంచి సిటిజన్స్ని మనం దేశానికి అందించిన వారు అవుతాం. ఏమంటారు? ఇది నాటి చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో లాస్ట్గా వస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి శ్రీమణి రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో సాగర్ ఎంఎం మానసి పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాతో సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 6 రోజుల్లో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కానీ రంగుల గోడల్లో కానీ కాకుండా తరగతి గదుల్లోనే ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి డ్యాన్స్ మ్యూజిక్ రూములను సందర్శించారు. ఫుట్బాల్ మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్ ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాలి

0: చేస్తున్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక శాఖ ప్రతి నెలా నిరంతరాయంగా బిల్లులు చెల్లిస్తోందని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క వారికి గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందాలని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు.
1: ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం, అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అన్నటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం.
0: హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రులు నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి అజారుద్దీన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పుపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై స్పందించిన పీపీఏ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ప్రాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్వేదిగ్గా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమాని పరామర్శించారు. అభిమాని చేతిపై ముద్దు పెట్టి అభయంగా పలకరించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నిరంజన్ తల్లికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, పాప చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews _HYDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. HCBC రగ్బీ ప్రీమియర్ లీగ్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే, భారతదేశ క్రీడారంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు శాట్స్ చైర్మన్ శివాసనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి, నిర్వాహకులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయుష్ వైద్యాధికారి నారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. యోగా పైన కాన్సన్ట్రేట్ చేస్తూ గ్రామ గ్రామానికి ప్రజలకి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత స్కూల్స్, తర్వాత వృద్ధుల ఆశ్రమాలలో యోగా పైన అవగాహన కలిగించడం జరుగుతుంది.
0: ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ద, భక్తి పెరగడంతో యోగా ద్వారా స్వాంతనం పొందుతున్నారని నల్గొండ జిల్లా ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శివకుమార్ అన్నారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: వివిధ రకాలైనటువంటి యోగా సెంటర్లను పరిచయం చేస్తూ, యోగా మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ యోగాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రజల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ, అవగాహన పెరిగి ప్రతినిత్యము సాధన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో ఎంతో ఎక్కువ మొత్తంలో యోగ సాధన చేయడానికి ముందుకెళ్తున్నారు.
0: రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పూణే రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైటీ హబ్కు రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్వేను ఫ్యూచర్ సిటీ మున్ననూర్, సోమశిల మీదుగా టూరిజం ప్రాంతాలను కలుపుతూ ప్లాన్ చేయాలన్నారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్టులో కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుగుర్తిలో ఇందిరం ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి శాసనసభ సభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్లో అభద్రతాభావం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఆకతాయిల సమాచారాన్ని ఫోటోలు వీడియోలు తీసి 8712680206 నెంబర్కు పంపాలని, అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాలోని రైతులకు పత్తి పంట సాగుకు అవసరమైన రాయితీ, విత్తనాలు, రసాయనాలు అందుబాటులో ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట తెలిపారు. రైతులు సమగ్ర పంటల యాజమాన్య పద్ధతిలో విత్తనాలు నాటి అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్ సిరిసిల్ జిల్లా కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన చిన్నారులు పానీపూరి తిని అస్వస్థ గురి అయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జహా తెలిపారు. ఈ రోజు బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ఉంటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్వైస్ టైం 1:20 మరికాసపట్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు 1:20 నుంచి 2:00 మధ్యలో షో టైం కదా. మరి ప్రతిరోజు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్స్ పంపించాలి. నెంబర్ తెలుసు కదా, మరొకసారి చెప్తున్నాను 0402324 0852 0402324 0852. మరి కరెక్ట్ ఆన్సర్తో పాటు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ పేరు అన్నది పంపిస్తే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా చదువుతూ ఉంటాం కదా. ప్రతిరోజు షో టైంలో వివిధ రకాల క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మీ ఫిలిం క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారు మా ఆర్జేస్. మరి మీరు కూడా అలాగే హుషారుగా సమాధానాలు పంపిస్తూ ఉంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, అండ్ కొంతమంది రెడీ అయి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. ఒక పాట విందాం, పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శంకర్ మహాదేవన్ పాడిన పాట కోటి గారి సంగీత సారథ్యంలో, సిరివెన్నెల గారి సాహిత్యం నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. శ్రోతలు సిద్ధంగా ఉండండి, మీ మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని ఆన్సర్స్ పంపించడానికి తయారైపోండి. ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అభయ్ ఘాట్, ఐ రిపీట్, అభయ్ ఘాట్ ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా సమాధి పేరు? అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధానికి సంబంధించిన సమాధి పేరు? కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. 0402324058252 అనే నెంబర్ మీద. ఓ పాట విందాం. పాట విన్న తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుదాం. స్టే ట్యూన్డ్.

ఫిదా సినిమా కోసం చైతన్య పింగళి రాసిన పాట. అది శక్తికాంత్ కార్తిక్ సంగీతంలో, హేమచంద్ర పాడిన పాట. షో టైం వింటున్నారు. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను ఈ సాంగ్కి ముందు. క్వశ్చన్ ఏంటంటే, అభయ్ ఘాట్ అని ఏ మాజీ ప్రధాని మెమోరియల్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. శ్రోతలు కుప్పలు కుప్పలుగా మెసేజెస్ పంపించారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టకటక్క వాళ్ళ పేర్లు చదివేద్దాం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, సురేష్ నేరెడ్మటెక్స్ రోడ్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మం నుంచి, నేదునూరు కళ్యాణిచారి గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, సేర్ల వెంకటేష్ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, తోట సంతోష్ గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు, అలాగే కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎలగందల సిద్ధులు గారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, విశాలాక్షి గారు సైనిక్పూర్ నుంచి పంపించారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకు పంపించిన వాళ్ళు ఎంఎన్ నరేష్ గారు, మర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకా చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, బట్ మనకు ఉన్న టైంలోనే వాళ్ళ మ్యాక్సిమం పేర్లు చదవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మురార్జీ దేశాయ్, మనకి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మురార్జీ దేశాయ్ గారి మెమోరియల్ని అభయ్ ఘాట్ అని పిలుస్తామన్నమాట.

సెకండ్ క్వశ్చన్ కి సిద్ధమైపోండి. ఇది ఫిల్మ్ కి సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను నేను. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్ అన్నది, బట్ వింటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది మీకు, ఆ పాట జాగ్రత్తగా వినండి, అది ఏ సినిమానో కూడా మీకు అర్థమైపోతుంది. అయితే పాట స్టార్టింగ్లో సాకిలో కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఏమైందిరా అంటే, బాధగా ఉంది, నాకు లేని బాధ నీకెందుకురా అని అడిగితే నీ బాధ నా బాధ కాదా అనే డైలాగ్స్ వినపడతాయి మీకు. అందులో బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అనే రెండు డైలాగ్స్ని పలికింది ఒకరే అన్నమాట. ఆ లైన్స్ అన్నది ఎవరు? క్లూ ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తే. ఒకసారి గెస్ చేయండి, ఆ పాట వినండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ క్లియర్ కదా? బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అన్నది ఎవరు? పాట యాక్చువల్గా పాడింది ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు పాడారు, బట్ ఆ రెండు లైన్స్ మాత్రం ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒకరు అన్నారు. అది ఎవరో గుర్తుపట్టండి, ఆన్సర్ పంపించండి. 0402324082. హియర్ ఇస్ ద సాంగ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అబ్బబ్బ.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: షో టైం వింటున్నారు. 1:43 వస్తుంది స్టూడియో క్లాక్ లో. రెండు ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. రెండవ ప్రశ్నకి సమాధానంగా చాలా మంది శ్రోతలు ఆన్సర్స్ పంపించారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ నాకు ఒక 50% అయితే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన శ్రోతలు కూడా కొంతమంది సెకండ్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. జనరల్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ప్రతిరోజు, ఎక్కువగా శ్రోతల పేర్లు కరెక్ట్ పంపినా కూడా వాళ్ళ పేర్లు మాక్సిమం రిపీట్ అవ్వకుండా కొత్త వాళ్ళ పేర్లు చదవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా పంపిన వాళ్ళే సెకండ్ క్వశ్చన్కి కూడా మళ్ళీ కరెక్ట్గా పంపారు, కాబట్టి కొన్ని నేమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందాక ప్లే అయిన పాట రాను రానంటూనే సినదిలో సాకి పోర్షన్లో స్టార్టింగ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆర్పి పట్నాయక్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక వాయిస్ కౌంటర్గా కొన్ని డైలాగ్స్ చెప్తుంది. ఆ వాయిస్ ఎవరిది అని అడిగాను, చిన్న క్లూ ఇచ్చాను, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి వాయిసే అదని చెప్పి. కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన శ్రోతలు జయరాం రాధా కోడుమూరు నుంచి, బాలకృష్ణ గారు నరసింపేట నుంచి, మురళీ రాధాకృష్ణయ్య రాధమ్మ దేవునూరు నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మురహర్ యశోద గారు నిజామాబాద్ నుంచి, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, చిలుక నారాయణ అనసూయ గారు, అరుణా పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సైదాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా నేను. ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన తేజ గారు ఆ డైలాగ్స్ అన్నారనమాట. ఆర్పి పట్నాయక్ గారు మీరు అంటే బాగుంటుంది అని ఆయన చేత, తేజ గారి చేత ఆ మాటలు అనిపించారు. సో సింగర్స్ లిస్ట్లో కూడా తేజ గారి పేరు పడిపోయిందనమాట జయం సినిమాతో. థర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్, షో టైం వింటున్నారు. 1:45 స్టూడియో క్లాక్లో టైం.

0: నేను శైలజ సినిమా నుంచి పృథ్వీ చంద్ర పాడిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వన్ 149 అవుతోంది, మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. ఈజీ క్వశ్చనే. ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? ప్రశ్న మరోసారి, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? జనరల్గా ఈ పండును ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పండు తీసుకోవడం మంచిదని. ఆన్సర్ పంపించండి 0402324 08 52 అనే నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

మధుప్రియ భీమ్ సిస్రోలియో పాడిన పాట మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్నారు. నాకు రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి, బట్ ఒకటి క్లినికల్లీ ప్రూవెన్, మనకి సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ చేయబడి చాలా వార్తాపత్రికల్లో కానీ ఇటీవల కాలంలో బాగా వచ్చిన వార్త అది. దాని నుంచే నేను తీసుకుని అడిగాను. మనకి చాలామంది రకరకాల ఆన్సర్స్ పంపారు. అరటి పండు, జామ పండు అని, నిమ్మ పండు అని, అవకాడో అని రకరకాలవి పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ మంది పంపించారు. వాళ్ళ పేర్లు మనం చదివేస్తాను. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ గారు కీసర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు అండ్ భోగ మార్కండయ్య అనిత గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా చిలుక నారాయణ గారు, అనసూయ, యమున గారు జాన్కంపేట నుంచి, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరే మీరు పంపిన పళ్ళల్లో కూడా ఉంటాయి, బట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు జాగ్రత్తగా విని ఉంటే గనక, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్ బొప్పాయి పండు, పపాయా. పపాయాలో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు దొరుకుతాయి. అందుకే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి అనుకునేవాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్లో ఈ బొప్పాయి పండును తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. సో ఇవాళ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మా శ్రోతలందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్స్ పంపించినా ఏం పర్లేదు, మళ్ళీ రేపు ఉంటుంది షో టైం, ప్రతిరోజు ఉంటుంది ఈ షో టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ రేపు కూడా షో టైంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి షో టైం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రోతలందరికీ ఇవాల్టి షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:16. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ప్రతిరోజు శక్తిశీలిలో ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తమ తమ రంగాల్లో సక్సెస్ అయ్యి వేరే వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచే ఎందరో నారీమణుల విజయ గాథలు మనం ప్రతిరోజు శక్తిశీలిలో మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? వేడుక చిన్నదైనా పెద్దదైనా సరే, అది పూర్తయ్యేసరికి భోజనాలు, రకరకాల స్నాక్స్, అక్కడికి వచ్చిన గెస్ట్లకి ఇచ్చే రిఫ్రెష్మెంటు, ఇవన్నీ కూడా ప్రతి వేడుకలో కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. మరి తీరా ఆ వేడుక పూర్తయిన తర్వాత చూస్తే అక్కడ వ్యర్థాలు కుప్పలు తప్పులుగా బయటపడుతూ ఉంటాయి. అండ్ దురదృష్టవశాత్తు వాటిలో ప్లాస్టిక్ వేస్టే ఎక్కువ. అలంకరణ మొదలు భోజనాల కోసం ఉపయోగించే కట్లరీ వరకు ప్రతి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ని ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నాం. అయితే ఇలా ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయన్న విషయం తెలిసినా కూడా చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారా, నేను ఒక్కడిని చేస్తే ఏమైంది, నేను ఒక్కదాన్ని చేస్తే పెద్ద ఏమైపోతుంది అనేటువంటి మైండ్ సెట్ ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తోంది. కానీ ఈ నిర్లక్ష్యం అనేది ఏదైతే ఉందో అది ఆమె మాత్రం సహించలేకపోయింది. ఎలాగైనా దాన్ని తగ్గించాలి అని కోరుకుంది. ఆవిడే గురుగ్రామ్కి చెందిన ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అన్నమాట. ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థ నడుపుతోందామె. ఈ వేదికగా ఏదైతే తను రన్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాని నుంచి పర్యావరణ హిత, ఇకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తద్వారా వేస్టేజ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ చొరవే ఇటీవలే ఆమెకు యంగ్ చేంజ్ మేకర్ అవార్డు దక్కేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ శక్తిశీలిలో మనం ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరింతకీ ఎవరామె చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తాజ్ మహల్ సినిమా నుంచి మంచి మెలోడియస్ సాంగ్ విన్నాం కదా, ఎంఎం శ్రీలేఖ గారు కంపోజ్ చేసిన పాట ఇది. చంద్రబోస్ సాహిత్యానికి బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో

నాకు చిన్న వయసు నుంచే ఈ పర్యావరణం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడాలి అని ఎక్కువగా కుతూహలంతో ఉండేవారు. ఆమె స్పృహ చాలా ఎక్కువగా చూపించేవారు. ఈ క్రమంలోనే ఇటు ఇంట్లో అటు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా పర్యావరణానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకునేది కాదనమాట ఆమె. అలా చేస్తున్న వారిని వారించేది. పెరిగి పెద్దయ్యే కొద్దీ పర్యావరణంపై ప్రేమను మరింతగా పెంచుకుంది సైనా. పెళ్ళిళ్ళు, పార్టీలు, ఇతర వేడుకలు, ఇలా సందర్భం ఏదైనా కూడా అలంకరణ దగ్గర నుంచి కట్లరీ దాకా మనం ఎక్కువగా ప్లాస్టిక్నే వాడుతూ ఉంటాం. ఇలా ఒకసారి వాడి పడేసే వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా మనం పట్టించుకోమని చెప్పాను కదా ఇందాక నేను. అండ్ ఈవెంట్కి హాజరైన వాళ్ళు కూడా మనం తిన్నామా, ప్లేట్ పక్కన పడేసామా, చేయగడుక్కున్నామా, వెళ్ళిపోయావా అన్నట్టే ఉంటారు. కానీ ఇలా ఈవెంట్కి హాజరైన వారు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తుంటారు. కానీ సైనా మాత్రం ఈ సమస్యని అట్లా వదిలేయాలి అనుకోలేదు. దీనికి ఎట్లాగైనా పరిష్కారం చూపెట్టాలి అనుకుంది. మరి ఎలా పరిష్కారం కనుగొన్న దిశగా ఆమె ప్రయాణం సాగింది? ఎందుకు అంత చిన్న వయసులోనే యంగ్ అచీవర్ అవార్డు అందుకునే అంత గొప్ప పని ఏం చేసింది సైనా? తెలుసుకుందాం ఇవాళ శక్తిశీల్లో. అందుకన్నా ముందు పాట విందాం. అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ వచ్చేస్తోంది మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అనిపించింది.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
7: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
8: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అలాగే ఎన్విరాన్మెంటిస్ట్ సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా చిన్న వయసులోనే యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్న సైనా సాహ్ని, చిన్నప్పటి నుంచే తనకి ఈ పర్యావరణం మీద ఆసక్తి ఎక్కువ అనమాట. అండ్ ఆవిడేమంటారంటే, నేను ఎన్నో ఈవెంట్లకు హాజరయ్యాను, అక్కడ అలంకరణ నుంచి విందు భోజనం దాకా అడుగడుగున ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపించేది. అండ్ వేడుకలు పూర్తి కాగానే ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ వేస్టే కనబడేది అని చెప్పి. అయితే ఆవిడలో ఒక ఆలోచన వచ్చింది, వీటికి బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు, ఆల్టర్నేటివ్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఈ వృధాని తగ్గించవచ్చు కదా అనిపించింది ఆమెకి. ఈ ఆలోచనతోనే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ సంస్థను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను అని చెప్తారు సైనా సాహ్ని. గతేడాది జీరో పేరుతో ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థను ప్రారంభించారు ఆమె. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, లేకపోతే థర్మకోల్కి బదులు పర్యావరణ హిత ఉత్పత్తులు ఉపయోగించి వేడుకల్ని నిర్వహించడం ఈ జీరో అనే సంస్థ ముఖ్య ఉద్దేశం. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా మొత్తం ఆ ఈవెంట్స్ అన్నింటినీ కూడా నిర్వహించడం, అండ్ అలంకరణ కోసం ఈ డెకరేషన్కి కూడా ఎక్కువగా ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు కదా ఇప్పుడు. అయితే ఈ డెకరేషన్ కోసం సహజ సిద్ధమైన మెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు ఈ జీరో టీం వాళ్ళు. ఈ క్రమంలోనే రంగురంగుల పూల రేకులు, వివిధ చెట్ల ఆకులు, రంగురంగుల క్లోత్స్, తిరిగి ఉపయోగించడానికి అంటే రీయూజ్ చేసే వీలున్న ఈ డెకరేటివ్ ఐటమ్స్, అండ్ వేడుక పూర్తయిపోయిన తర్వాత కంపోజ్ చేసే మెటీరియల్ వంటి వాటితో వేదికను అందంగా అతిథులకు, చూసే వాళ్ళకి కంటికి ఇంపుగా ఆహ్లాదాన్ని పంచేలా ముస్తాబు చేస్తోంది సైనా సాహిని నేతృత్వంలోని ఈ జీరో అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. అంతేకాదు విందు కోసం ఎకో ఫ్రెండ్లీ కట్లరీని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చాటే ఈ తరహా వేడుకలు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతాయంటున్నారు సైనా. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పాడిన పాట వేటూరు గారి సాహిత్యం సఖీ సినిమా నుంచి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
3: అవునా? సూపర్.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు.

0: అతారింటికి దారేది సినిమా నుంచి రామజోగ శాస్త్రి గారు రాసిన పాట, కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్, శంకర్ మహాదేవన్ పాడిన పాట ఇది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశైలి వింటున్నారు. 2:49 అవుతోంది స్టూడియో క్లాక్ లో. సైనా సాహ్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రన్ చేస్తున్న ఈ జీరో అనే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్స్లో ఈ ప్లాస్టిక్ అనేది అసలు లేకుండా చేయాలన్నది ఆవిడ లక్ష్యం అన్నమాట. వేడుక ఏదైనా సరే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్యలో. అందుకే ఏమనుకుంటారంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలామందిలో, ఈ పర్యావరణ హిత ఈ డెకరేటివ్ ఐటమ్స్ గ్రాండ్ లుక్ ఇవ్వవు అనుకుంటారు చాలామంది. అందుకే డెకరేషన్ కోసం ఉపయోగించే వస్తువులు మేలు చేస్తాయా హాని చేస్తాయా అన్న విషయాలేవి వాళ్ళకి అక్కర్లేదు, మనకి కంటికి ఇంపుగా మంచిగా కనిపిస్తోందా లేదా అనే ఉద్దేశంలోనే ఉంటారు. పైగా డెకరేషన్ కోసం బోలడంత డబ్బు ఖర్చు పెడతారు. నిజానికి ఎకో ఫ్రెండ్లీ అలంకరణ వస్తువులతోనే వేదికకు సహజ అందాన్ని తీసుకురావచ్చు అంటున్నారు సైనా సాహ్ని. అయితే అది పెళ్ళైనా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, సందర్భం థీమ్కి అనుగుణంగా సరైన అలంకరణ వస్తువులు ఎంచుకోవాలి, అప్పుడే వేడుకలు అనుకున్నంత గ్రాండ్గా జరుగుతాయి, ఎవర్ లాస్టింగ్గా మన మెమోరీస్లో ఉండిపోతాయి. అండ్ తను నిర్వహించే ఈవెంట్స్లో ఇవే సూత్రాలు పాటిస్తున్నా అంటున్న ఈ ఎకో లవర్ తన సంస్థ సేవలతో ఏడాది కాలంలోనే ఎంతో మందికి చేరువయ్యారు. కేవలం పర్యావరణ హిత వేడుకల నిర్వహణకే పరిమితం కాలేదు సైనా. మరోవైపు తన దినచర్యలో భాగంగా సస్టైనబిలిటీ జీవన శైలి ఎలా పాటించాలో కూడా తన చుట్టూ ఉన్న వారికి నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం క్రమంగా తగ్గించడం ఇంటి నుంచే మొదలు కావాలని చెప్తున్నారు ఈమె. ఈ క్రమంలోనే ప్రత్యేక సెషన్స్, వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఆయా వేదికలపై ప్రకృతి, పచ్చదనం ప్రాముఖ్యతని చాటి చెబుతూ సోషల్ మీడియాని బాగా వాడుకుంటూ అందులో పోస్ట్ చేస్తూ అందరిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ సైనా. ఇలా సమాజంలో మార్పు కోసం పరితపిస్తోన్న ఈ యువ ఆంటర్ప్రెన్యూర్ ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ యంగ్ చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించింది. మాట్లాడుకుందాం ఇంకా సైనా సాహ్ని గారి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పర్యావరణం మీద ఆవిడ చూపిస్తున్న శ్రద్ధకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే మా జీరో లక్ష్యం అంటున్నారు ఆమె. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది అంటున్న సైనా సాహ్ని ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ చదువుతున్నారు. మరోవైపు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం సైనాకి. గురుగ్రామ్లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న డ్యాన్స్ క్లబ్కి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా 30 మందికి పైగా ఔత్సాహికులకు డ్యాన్స్లో మెళకువలు కూడా నేర్పిస్తోంది. అంటే అంత చిన్న వయసులో ఈ ఎన్విరాన్మెంట్ పట్ల ఆమెకున్న స్పృహకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ వాళ్ళందరూ కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఇట్లా సామాజిక స్పృహ కలిగి ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి కొంత ఈ స్పృహ ఉన్న వాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. మరి అలా ఇంత స్పృహ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎంతో సాధించాలి అని మనం కూడా బెస్ట్ విషెస్ చెప్దాం సైనా సాహ్నికి శక్తిశీలి వేదిక నుంచి. తెలుసుకున్నాం కదా సైనా సాహ్ని సక్సెస్ స్టోరీని. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని మనం కూడా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మాట్లాడుకుంటున్నాం స్టార్టప్ గురించి. అండ్ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక టీమ్ని బిల్డ్ చేసుకోవాలి, రిక్రూటర్ స్కిల్డ్ టీమ్. మనకి ఏదైతే అవసరమో మినిమం వయబుల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏవైతే స్కిల్డ్ పీపుల్ కావాలో వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఆ తర్వాత సెక్యూర్ ఫండింగ్ని తెచ్చుకోవాలి. You know, there are different investors kavachu, venture capitalists kavachu, like different different government schemes unnai startups kosam ani cheppesi, different different state level programs unnai, loans, incubation support, ila chaala unnai. So secure the funding. ఆ తర్వాత మార్కెట్ అండ్ గ్రో యర్ స్టార్టప్. మార్కెట్ స్ట్రాటజీని బట్టి చిన్నగా మొదలైన మీ స్టార్టప్ని డిఫరెంట్ ఏరియాస్కి తగ్గట్టుగా, డిఫరెంట్ కస్టమర్స్కి తగ్గట్టుగా మీరు దాన్ని గ్రో చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ హౌ యూ కెన్ గ్రో యువర్ స్టార్టప్. And these are some of the points which I can give, you know, help with the tips. So yes, idantha meeku upayogapadindani anukuntunnanu. Marika sebatlo vaarthalu mukhyam.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 55 సెకండ్లు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెళ్లి పందిరి సినిమా నుండి. మాకోసం ఓ మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, భాగ్య, వీరాచారి, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, భూదేవి, నాగమణి వీరంతా కూడా పెళ్లి పందిరి సినిమా నుండి పాటను కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నాకు

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444004837.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799050505.
0: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేశారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సూర్యవంశం సినిమా నుండి

మా కోసం పాఠం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ అద్వైత్ దాసర్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నరసయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో

0: ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోడిన పాటల కార్యక్రమం. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్, రెటీనా, మూతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 8:00 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలు, మైండ్ బాడీ రిలేషన్ గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట సుస్వాగతం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట గ్రామం నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, వీధిశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, శ్రీశాంక్, రాఘవాచారి, భాగ్యవీరాచారి వీరంతా కోరుతున్నారు పాటని. మరి వీరందరి కోరికపై సుస్వాగతం సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం తర్వాతి పాట నువ్వు వస్తావని సినిమా నుండి హరిహరన్ చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు నువ్వు వస్తావని సినిమా నుండి. మరి వీరందరి కోరికపై కోరిన పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట నువ్వు వస్తావనే సినిమా నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోరికపై ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ముద్దుల మొగుడు సినిమాలోనిది. శ్రోతలు విన్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి.

ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం. మొబైల్ టెక్నీషియన్గా కెరీర్ను ఎంచుకోవాలనుకుంటున్న వారు చదవాల్సిన వివిధ కోర్సులు అలాగే ఉపాధి మార్గాలను గురించి. ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు అలాగే ట్యాబ్లు ఇతర మొబైల్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విద్య, వ్యాపారం, బ్యాంకింగ్, వినోదం, కమ్యూనికేషన్ లాంటి అనేక అవసరాల కోసం ప్రజలంతా వీటిపై బాగా ఆధారపడుతున్నారు. దీంతో మొబైల్ ఫోన్ల మరమ్మత్తులు అలాగే నిర్వహణ, సాఫ్ట్వేర్ అప్డేట్లు, సర్వీసింగ్ లాంటి సేవలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఈ సందర్భంగా మంచి స్కిల్స్ ఉన్న మొబైల్ టెక్నీషియన్స్ కు గిరాకీ పెరగడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇక మొబైల్ టెక్నీషియన్గా ఎదగాలనుకునే వారికి ప్రస్తుతం 6 నెలల నుంచి 12 నెలల కాల వ్యవధి ఉండే స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిలో మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేరింగ్ అలాగే మొబైల్ సాఫ్ట్వేర్, ఫ్లాషింగ్, అడ్వాన్స్డ్ మొబైల్ సర్వీసింగ్, స్మార్ట్ ఫోన్ చిప్ లెవెల్ రిపేరింగ్ అలాగే ట్యాబ్, ఐఫోన్ రిపేరింగ్ లాంటి వివిధ కోర్సులు ముఖ్యంగా ఉన్నాయి. ఇక అదనంగా అయితే ల్యాప్టాప్ రిపేరింగ్ లాంటివి నేర్చుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా వీరికి దొరుకుతాయి. ఇక ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో మొబైల్ ఫోన్లోని వివిధ భాగాల నిర్మాణం, ఇక అవి ఎలా పనిచేస్తాయి, వాటిలోని లోపాలను గుర్తించే విధానాలను గురించి విద్యార్థులకు నేర్పిస్తారు. డిస్ప్లే, టచ్ స్క్రీన్, బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్, కెమెరా లాంటి వివిధ భాగాలను మార్చడం, నెట్వర్క్, సౌండ్ సమస్యలను పరిష్కరించడం, సాఫ్ట్వేర్ అప్డేట్లు అలాగే ఫ్లాషింగ్, డేటా రికవరీ లాంటి వివిధ అంశాల మీద శిక్షణనిస్తారు అభ్యర్థులకు. అలాగే నీటిలో పడిపోయిన ఫోన్ల మరమ్మత్తులు, మైక్రో సోల్డరింగ్, చిప్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ లాంటి ఆధునిక నైపుణ్యాలను కూడా అభ్యసించే వీలు ఉంటుంది. ఇక కస్టమర్లతో వ్యవహరించే విధానం, చిన్న చిన్న వ్యాపారాల నిర్వహణ, సర్వీస్ సెంటర్ నిర్వహణ లాంటి అంశాలపైన కూడా అవగాహన ఉంటే ఈ కోర్సు ఎంచుకున్న అభ్యర్థులకు అదనంగా మరొక అర్హత కూడా కలిగినట్లవుతుంది. ఇక ఈ శిక్షణను అయితే దేశవ్యాప్తంగా జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, అనుబంధ సంస్థ, శిక్షణ కేంద్రాలు అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాలు, రాష్ట ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మిషన్లు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలలోని ఎలక్ట్రానిక్స్ విభాగాలు అలాగే ప్రైవేట్ మొబైల్ రిపేరింగ్ శిక్షణ సంస్థలు కూడా అందిస్తున్నాయి ఈ శిక్షణను. ఇవన్నీ థియరీతో పాటు ఇటు ప్రాక్టికల్ ట్రైనింగ్ను కూడా అందించడం వల్ల తొందరగానే ఉపాధి అవకాశాన్ని పొందుతున్నారు ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు. ఇక కోర్సు పూర్తయిన తర్వాత మొబైల్ సర్వీస్ సెంటర్లలో టెక్నీషియన్గా ఉద్యోగాలను పొందొచ్చు. అలాగే ప్రముఖ మొబైల్ కంపెనీల సర్వీస్ సెంటర్లలో కూడా అవకాశాలు దొరుకుతాయి. కొంత వృత్తి అనుభవం కనుక వచ్చిన తర్వాత సొంతంగా మొబైల్ రిపేరింగ్ షాపులు కూడా ప్రారంభించుకోవచ్చు. ఇక మొబైల్ యాక్సెసరీస్ను అమ్మడం, రీఛార్జ్ సేవలు, సాఫ్ట్వేర్ సపోర్ట్ లాంటి సేవలను కలిపి నిర్వహించడం ద్వారా మరింత ఆదాయాన్ని కూడా అభ్యర్థులు పెంచుకోవచ్చు. 10వ తరగతి తర్వాత కేవలం మొబైల్ రిపేరింగ్ కోర్సుతోటే ఆగిపోకుండా ఎంపీసీ గ్రూప్లో భాగంగా ఇంటర్మీడియట్ పూర్తి చేయడం లేదా వివిధ ఒకేషనల్ కోర్సులు లేదా ఐటీఐ ఎలక్ట్రానిక్స్ వంటి విద్యను చదువుకోవడం మంచిది ఈ అభ్యర్థులకు. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ పైన బలమైన పునాది ఏర్పడి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాలను కూడా సులభంగా నేర్చుకునే వీలు కలుగుతుంది. ఇక ప్రారంభంలో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్స్పీరియన్స్ అనేది పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆసక్తి అలా

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ సాంప్రదాయక విద్యను చదివినా పార్ట్ టైం జాబ్స్ మాత్రమే కాకుండా పార్ట్ టైం కోర్సులను చదివే అవకాశం ఉంది ప్రస్తుతమున్న డిజిటల్ యుగంలో. అయితే పార్ట్ టైం కోర్సుగానే కాకుండా ఫుల్ టైం కోర్సులను అందిస్తున్నాయి కొన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు. ఆ కోర్సే కంటెంట్ క్రియేషన్. ఈ కెరీర్ను ఎంచుకుంటున్న యువతరం సంఖ్య కూడా ఈ రోజుల్లో పెరిగిపోతూనే ఉంది. అందుకే కంటెంట్ క్రియేటర్ ఉపాధి మార్గాలు, అలాగే కంటెంట్ క్రియేటర్గా తయారవ్వాలంటే కావాల్సిన నైపుణ్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతమున్న డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న కెరియర్ మార్గాలలో ఒకటి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, పాడ్కాస్ట్లు, బ్లాగ్లు లాంటి డిజిటల్ వేదికలు బాగా విస్తరించడంతో నాణ్యమైన కంటెంట్ను రూపొందించగలిగే వ్యక్తులకు మంచి ఉపాధి అవకాశాలే లభిస్తున్నాయి. ఒకప్పుడు మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లకే పరిమితమైన ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని చేరుకునే స్థాయికి ఎదిగిపోయింది. అందువల్లే డిగ్రీ చదువుతున్న, ఇంటర్ చదువుతున్న సమయాల్లో కూడా కంటెంట్ క్రియేటర్గా ఎదగాలనుకోవడం మంచి అవకాశమే అవుతుంది. ఇక కంటెంట్ క్రియేషన్ అంటే కేవలం వీడియోల్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు ఉపయోగకరమైన అలాగే మంచి నాలెడ్జ్ను అందించే, వినోదాన్ని పంచే సమాచారాన్ని వివిధ రూపాల్లో క్రియేట్ చేసి అందించే వ్యక్తిని మనం కంటెంట్ క్రియేటర్గా పిలుస్తాం. ఇక ఈ కంటెంట్ అనేది వ్యాసాలు కావచ్చు, బ్లాగులు, వీడియోలు, రీల్స్, పాడ్కాస్ట్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, సోషల్ మీడియా పోస్టులు, ఆన్లైన్ కోర్సులు లేదా డిజిటల్ ప్రచారాల రూపంలో కూడా ఉండొచ్చు. విద్య, సాంకేతికత, కెరియర్ మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్, ట్రావెలింగ్, వంటకాలు, క్రీడలు, వినోదం లాంటి అనేక రంగాల్లో మనకు నచ్చిన కంటెంట్ను రూపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ఫుల్ కావాలంటే కొన్ని బేసిక్ స్కిల్స్ కూడా అవసరం అభ్యర్థులకు, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి ఎంతో కీలకమైన విషయం. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా, స్పష్టంగా, అలాగే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా అందించగలగాలి. మంచి స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఉంటే శ్రోతలు లేదా వీక్షకుల్ని కూడా ఎక్కువసేపు ఆకట్టుకోవచ్చు. అలాగే క్రియేటివిటీ, కొత్త ఆలోచనలు, పరిశోధనా దృక్పథం, సమాచారాన్ని విశ్లేషించి అందించే నైపుణ్యం కూడా ఈ అభ్యర్థులకు చాలా అవసరం. స్థానిక భాష అంటే తెలుగు లేదా ఇక ఇంగ్లీష్ వంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా మంచి పట్టు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మనం చెప్పదలుచుకున్న అంశాలు విస్తృతంగా ప్రచారము అవుతాయి. ఒక అంశంపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని ప్రేక్షకులకు ఆసక్తికరంగా అందించడం కంటెంట్ క్రియేటర్కు ఎంతో ముఖ్యమైన బాధ్యతనే చెప్పాలి.

వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మంచి సమాచారాన్ని అందించే నైపుణ్యాలు మాత్రమే ఉంటే సరిపోదు. ఈ బేసిక్ స్కిల్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరం. ప్రస్తుతం వీడియో ఆధారంగా ఉండే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది కాబట్టి వీడియో షూటింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ లాంటి అంశాల మీద కూడా ప్రైమరీ నాలెడ్జ్ కలిగి ఉండాలి. క్యాప్ కాట్ అలాగే విఎన్, డావిన్సీ రిజాల్వ్ అలాగే అడోబ్ ప్రీమియర్ ప్రో లాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, క్యాన్వా, ఫోటోషాప్, లైట్ రూమ్ వంటి డిజైన్ టూల్స్ ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి. సోషల్ మీడియా అనలిటిక్స్ అలాగే ప్రేక్షకుల ప్రవర్తన విశ్లేషణ, డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లాంటి అంశాలపైన అవగాహన పెంపొందించుకోవడం ద్వారా కంటెంట్ క్రియేషన్ను ఎక్కువ మంది చేరవేసే వీలు అవుతుంది అభ్యర్థులకు. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలు కూడా కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, కాన్వా ఏఐ, మిడ్ జర్నీ, కో పైలట్, క్యాప్కట్ ఏఐ, గ్రోక్ లాంటి టూల్స్ కంటెంట్ను రూపొందించడం అలాగే స్క్రిప్ట్ను రాయడం, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ లాంటి పనులను మరింత సులభతరం చేస్తున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారాన్ని యథాతథంగా ఉపయోగించుకోకుండా దాన్ని పరిశీలించి మన సొంత స్టైల్లో నాణ్యమైన కంటెంట్ను రూపొందించడం అభ్యర్థులు నేర్చుకోవాలి. కంటెంట్ క్రియేటర్ కావడానికి ప్రత్యేకంగా డిగ్రీ అనేది తప్పనిసరి కాదు, కానీ కొన్ని కోర్సులు మన నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. డిజిటల్ మార్కెటింగ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ లాంటివి, అలాగే కంటెంట్ రైటింగ్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, విజువల్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ అండ్ మల్టీమీడియా లాంటి విభిన్న కోర్సులు ఈ రంగానికి అనుకూలంగా మారతాయి. ఇక ప్రస్తుతం అనేక విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆన్లైన్ విద్యావేదికలు కూడా ఈ కోర్సుల్ని అభ్యర్థులకు అందిస్తున్నాయి. ఇక ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో నేర్చుకోవాలనుకునే వారికి అనేక అవకాశాలు కూడా ముందున్నాయి. గూగుల్ డిజిటల్ గ్యారేజ్ అందించే డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు, యూట్యూబ్ క్రియేటర్ అకాడమీ, హబ్స్పాట్ కంటెంట్ మార్కెటింగ్ సర్టిఫికేషన్, అలాగే క్యాన్వా డిజైన్ స్కూల్ లాంటి వేదికలు ఉచితంగా మంచి క్వాలిటీతో ట్రైనింగ్ను అందిస్తున్నాయి. అలాగే కోర్సెరా, యూడెమీ, స్కిల్ షేర్ లాంటి అంతర్జాతీయ ఆన్లైన్ వేదికల్లో కూడా కంటెంట్ స్ట్రాటజీ, సోషల్ మీడియా మార్కెటింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు వీటిని సమయానికి అనుగుణంగా నేర్చుకునే వీలు కూడా ఉంటుంది.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం వింటున్నాం కంటెంట్ క్రియేషన్ రంగం గురించి, ఉపాధి మార్గాల గురించి, అలాగే నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను గురించి.

అయితే కంటెంట్ క్రియేషన్ కి సంబంధిత కోర్సుల్ని పూర్తి చేస్తే మాత్రమే సరిపోదు. కంటెంట్ క్రియేషన్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రాక్టికల్ గా అనుభవం కూడా చాలా ముఖ్యం. కాబట్టి నేర్చుకున్నప్పటి నుంచే ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజీ లేదా బ్లాగ్ ను ప్రారంభించడం మంచిది అభ్యర్థులు. ముందుగా మనకు ఆసక్తి ఉన్న ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు విద్య, కెరియర్, అలాగే మోటివేషనల్ వీడియోస్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫిట్నెస్, విద్యార్థి జీవితానికి సంబంధించిన అంశాలు వంటివి ఎంచుకోవచ్చు. వారానికి కనీసం 2 లేదా 3 కంటెంట్ అంశాలను నిరంతరం ప్రసారం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ప్రారంభ దశలో నాణ్యత కంటే క్రమబద్ధత ముఖ్యమని అర్థమవుతుంది. ఇక కంటెంట్ క్రియేటర్గా కెరీర్ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్లాగర్, కంటెంట్ రైటర్,

సోషల్ మీడియా మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, అలాగే వీడియో ప్రొడ్యూసర్, బ్రాడ్ బ్రాండ్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్, పాడ్కాస్ట్ అలాగే హోస్ట్ లాంటి అనేక ఉద్యోగ అవకాశాలు కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా కూడా వివిధ సంస్థలకు సేవలు అందించి మంచి ఆదాయాన్ని కలిగి ఉండే వీలు ఉంది. కంటెంట్ క్రియేషన్ అనేది సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే టెక్నికల్ నాలెడ్జ్, నిరంతర అభ్యాసాల కలయిక. డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ను చదువుతున్న సమయంలోనే ఈ రంగంలో ప్రవేశించి మంచి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో సొంతంగా డిజిటల్ బ్రాండ్ను నిర్మించుకోవడంతో పాటు మంచి ఆదాయము, సమాజంలో గుర్తింపు కూడా పొందొచ్చు. క్రమశిక్షణ, పట్టుదల, సృజనాత్మక ఆలోచన, ప్రేక్షకుల అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం కనుక ఉంటే కంటెంట్ క్రియేషన్ రంగం కూడా మంచి కెరీర్ను అందించిందవుతుంది.

0: work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

కెరీర్ గైడెన్స్ లో భాగంగా ఈనాటి యువవాణి కార్యక్రమంలో మొబైల్ టెక్నీషియన్ కోర్సు అలాగే కంటెంట్ క్రియేషన్ కోర్సు గురించి తెలుసుకున్నాం కదా. ఇక అనంతరం ఫిజియోథెరపీ కోర్సు అంటే ఏమిటి, కావాల్సిన విద్యార్హతలేమిటి, కావాల్సిన నైపుణ్యాలు, అలాగే ఈ కోర్సును అందించే విద్యాసంస్థల వివరాలు, ఉపాధి అవకాశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రత్యేక పద్ధతుల్లో చికిత్స అవసరమవుతుంది. అయితే కొన్నింటికి ఔషధాలు అవసరం ఉండకపోవచ్చు. ఇక మరికొన్నింటికి మందులతో పాటు అదనపు సేవలు కూడా తప్పనిసరి కావచ్చు. ఇలాంటి వాటికి ఫిజియోథెరపీ కోర్సు చక్కటి మార్గాన్ని చూపుతుంది. ఇక ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ కోర్సులో చేరిపోవచ్చు. ఇక ఇది పూర్తయిన వెంటనే ఉపాధిని అన్వేషించుకోవచ్చు. జాతీయ అలాగే రాష్ట్ర స్థాయిలో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఈ బీపీటీ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సును అందిస్తున్నాయి. ఆటలు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు, పుట్టుకతో వచ్చే వైకల్యం, జీవనశైలి తెచ్చే సమస్యలు, వృత్తి నేపథ్యాన్ని అనుసరించి ఎదురయ్యే శారీరక ఇబ్బందులు, అలాగే వాటన్నింటి నుంచి వీలైనంత ఉపశమనాన్ని ఫిజియోథెరపిస్టులు ఇప్పుడు కల్పిస్తున్నారు. ఇక ఈ కోర్సు 10వ తరగతి తర్వాత ఇంటర్ ఒకేషనల్ విద్యలో భాగంగా అభ్యర్థులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అనగా డీపీటీని కూడా కొన్ని విద్యా సంస్థలు అందిస్తున్నాయి. అయితే ఈ విభాగంలో మంచి విద్యను ఆశించేవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీలో చేరడమే బాగుంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల తర్వాత బయాలజీ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసుకున్న వారు కూడా ఇందులో చేరొచ్చు. ముందుగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ కోర్సులో భాగంగా దీని వివరాల గురించి తెలుసుకుందాం. ఈ కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. మరో 6 నెలల ఇంటర్న్షిప్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. బోధన అంతా ఆంగ్ల మాధ్యమంలో సాగుతుంది. కోర్సులో భాగంగా మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరును గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, అలాగే మెడికల్, సర్జికల్ కండిషన్లు, బయోమెకానిక్స్, కైనిసియాలజీ, అలాగే డిజేబిలిటీ ప్రివెన్షన్, రీహాబిలిటేషన్ వంటి అంశాలను గురించి విద్యార్థులు ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఇక ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ అంటే రెండింటికి కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ విభాగంలో రాణించడానికి శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థ పైన విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ వంటి విభాగాల

అయితే ఫిజియోథెరపీ వంటి కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలు ఏంటి? ఫిజియోలకు శారీరక దృఢత్వం ఉంటే మంచిదే, అయితే కొన్నిసార్లు గంటల పాటు అలాగే చాలా పద్ధతుల్లో విడతల వారీగా వ్యాయామాలు చేయించవలసి ఉంటుంది పేషెంట్స్కు. ఇందుకోసం శక్తి, ఓపిక వైద్యులతో అనుసంధానమై వాళ్ల సూచనలు పరిగణలోకి తీసుకుని రోగుల అవసరాలకు తగ్గ సేవలను అందించగలగాలి. భరించలేని నొప్పి, తీవ్ర అసౌకర్యం కారణంగా రోగులు ఈ ఫిజియోను తిరస్కరించవచ్చు లేదా మధ్యలోనే ఆపేయచ్చు. దీని ప్రాధాన్యతను చెప్పి ఒప్పించగలిగే నైపుణ్యాన్ని కూడా అభ్యర్థులు పెంపొందించుకోవాల్సి ఉంటుంది. మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగేలా చూసే నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఇక ఈ వృత్తిలో పేరు రావడానికి సమయం పడుతుంది. సహనం, సేవాభావం అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా ఈ ఫిజియోలు కలిగి ఉండాలి.

ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ విద్య అనంతరం డిగ్రీ స్థాయిలో బీపీటీ కోర్సుతోనే ఆగిపోకుండా ఉన్నత విద్య వైపు కూడా అడుగులు వేయొచ్చు ఫిజియోలు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది డిగ్రీ స్థాయిలో ఉండే కోర్సు. ఇక ఈ బీపీటీ కోర్సు తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనగా ఎంపీటీ కోర్సును చదువుకోవచ్చు. ఈ కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక ఇందులో కార్డియోవాస్కులార్ అండ్ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపీ వంటి స్పెషలైజేషన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు అభ్యర్థులు. ఇక వీటిని పూర్తి చేసుకున్న వారు సంబంధిత విభాగాల్లో స్పెషలిస్టుగా కూడా రాణిస్తారు. ఎంపీటీ కోర్సు అనంతరం ఆసక్తి ఉంటే పీహెచ్డీలో చేరిపోవచ్చు. మంచి అవకాశాలకు పీజీ అలాగే బోధనలోనూ రాణించడానికి పీహెచ్డీ కోర్సు ఉపయోగపడుతుంది. ఇక బీపీటీ కోర్సు తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలు ఏమిటి? బీపీటీ కోర్సుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఎంపీటీ విద్యార్హతతో అయితే స్పెషాలిటీ సేవల్ని కూడా అందించవచ్చు. న్యూరాలజీ, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారిప్పుడు. పునరావాస అలాగే నొప్పి నివారణ కేంద్రాలు, ప్రత్యేక పాఠశాలలు, విమెన్ వెల్నెస్ సెంటర్లు, పాలిక్లినిక్లు, ఓల్డ్ ఏజ్ హోమ్లు, హోమ్ కేరింగ్, దివ్యాంగులకు సేవలందించే వివిధ కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్సా కేంద్రాలు, నర్సింగ్ హోమ్లు, ప్రైవేట్ కేర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఫిట్నెస్ సెంటర్లలో ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ప్రారంభంలో తక్కువ జీతమే దక్కుతుంది. అయితే అనుభవము, నైపుణ్యాలు వీటితో ఆకర్షణీయమైన వేతనాల్ని తర్వాత కాలంలో అందుకోవచ్చు. సొంతంగా కూడా రాణించగలరు ఈ అభ్యర్థులు. సేవలందిస్తున్న ప్రాంతం, థెరపీ విధానాన్ని బట్టి మంచి ఆదాయమే దక్కుతుంది. ఫిజియోథెరపీ సేవల కోసమే ప్రత్యేక సంస్థలు కూడా వెలిశాయి. తాజా గ్రాడ్యుయేట్లు నగరాలు, పట్టణాల్లో వీటి ద్వారా ఉపాధి పొందవచ్చు. విషయ పరిజ్ఞానం అలాగే ఆంగ్లంలో మంచి నైపుణ్యమున్న ఫిజియోలకు విదేశాల్లో కూడా ఆకర్షణీయ వేతం అందుతుంది. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంది. అమెరికాలో వీరిని ఫిజికల్ థెరపిస్టులుగా పిలుస్తారు. ఇక ఈ కోర్సులు అందించేటువంటి వివిధ విద్యాసంస్థలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అలాగే 40 కళాశాలల్లో ఈ కోర్సును చదువుకోవచ్చు. తెలంగాణలో అయితే సుమారుగా 25 సంస్థలు బీపీటీ కోర్సుని అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్

హెల్త్ యూనివర్సిటీ, ఇక తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ కోర్సుల్ని అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ మార్కులతో కూడా ప్రవేశాలు లభిస్తున్నాయి.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ వంటి కోర్సుని హైదరాబాద్లోని అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా నిమ్స్, అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా కిమ్స్, యశోద అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, గీతం యూనివర్సిటీ వంటివన్నీ అందిస్తున్నాయి. జాతీయ సంస్థల్లో ప్రవేశానికైతే పరీక్ష రాయాల్సి ఉంటుంది విద్యార్థులు. వివిధ సంస్థలు నీట్ స్కోరు లేదా ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్తో కూడా అడ్మిషన్లను తీసుకుంటున్నాయి. కోర్సులో చేరిన ఏడాది డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసి ఉండడం అభ్యర్థులకు తప్పనిసరి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థను మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రీడా శిక్షణ అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్న సీఎం, ఇప్పటికే 1814 మంది విద్యార్థులు ఆరుట్ల పాఠశాలలో చేరారని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంతో సహా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను స్వయంగా చూడాలంటూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాల కోసం విద్యార్థులను సిద్దం చేయడమే లక్ష్యంగా ప్రముఖ ఆటగాడు మెస్సీతో జరిగిన విజయవంతమైన ఫుట్బాల్ టోర్నమెంట్ను గుర్తు చేస్తూ క్రీడల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లిదాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదట జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చొప్పదండి శివార్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80% పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మాట్లాడిన ఆయన, రాబోయే సీజన్లో పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 7 నిర్దిష్ట విత్తన రకాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తోందని, ఆ 7 పంటలకు అదనపు బోనస్ను అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తోందని చెప్పారు. జనగామ జిల్లా నరసింగారావుపల్లి గ్రామంలో కొత్తగా పునరుద్దరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, పూర్వ ప్రాథమిక పాఠశాలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రాథమిక పాఠశాల గత 14 ఏళ్లుగా మూతబడి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన శ్రీహరి తన నియోజకవర్గంలో ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఏ ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గాంధీభవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం అనంతరం తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి, 200కు పైగా వినతులను పరిశీలించానని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని 50 సమస్యలను తక్షణమే పరిష్కరించారని తెలిపారు. అధికారిక నియమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైల్వే మంత్రితో సమావేశం కోరుతూ కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇటీవల రాసిన లేఖను పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న రాజకీయ నాయకంగా ఆయన అభివర్ణించారు. గతంలో రేవంత్ రెడ్డి స్వతంత్రంగా అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్రం తిరస్కరించడం కారణం కాదని, అవసరమైన సాంకేతిక ఆర్థిక నివేదికలను సమర్పించడంలో రాష్ట ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక రంగాన్ని వికేంద్ర

0: స్వీకరించడం ఎంతో ముఖ్యమని సీతక్క అన్నారు. యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలలో స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నందుకు గత సంవత్సర కాలంగా ఈ ఏజెన్సీ గిరిజన యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నందుకు సీతక్క సంస్థను అభినందించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాల ద్వారా శ్రీనివాసరెడ్డి ఎంతో సంపదను ఆర్జించారని, రెవెన్యూ శాఖలను ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారని అన్నారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సవరించిన ఓటర్ల జాబితా నుండి అర్హులైన బీఆర్ఎస్ ఓటర్ల పేర్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తొలగించబడకుండా చూసుకోవాలని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కీలక సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ కె చంద్రకళ ఈ సమీక్ష నిర్వహించారు. లోపాలు లేని ఓటర్ల జాబితా కోసం అర్హులందరికీ ఆంగ్లంలో ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 4,81,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటౌత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైన తాగునీరు ఎంతో అవసరమని పేర్కొంటూ నాణ్యమైన నీటిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పరిశ్రమలపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి డాక్టర్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. పరిశ్రమలను మరింత బలోపేతం చేయడం కోసం అవలంబించాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఫెర్టిలైజర్ యాప్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యాప్ను ఉపయోగించి రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఓటరు జాబితా సమగ్రంగా తయారు చేసే ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు జిల్లాలో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత కోరారు. కలెక్టరేట్లో డిపిఆర్ఓ సంపత్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. G7 ఇత్యస్య నేతారః వైశ్విక స్థిరతాం, సురక్షా సహకారం, బహురాష్ట్రీయ సంఘటిత అపరాధస్య ప్రతికార ప్రయత్నాంచ కేంద్రీయమానాః ఘోషణానాం శృంఖలాః స్వీకృతవంతః. ఫ్రాన్స్ దేశస్య ఇవియాన్ నగరే G7 ఇతి శిఖర సమ్మేళనేన సమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా దేశస్య రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేన సహ మేళనం కరిష్యతి. సహ ఫ్రాన్స్ దేశస్య భ్రమణం భాగత్వేన అద్య సాయంకాలే పారిస్ నగరం ప్రాప్స్యతి. रक्षामंत्री राजनाथ सिंहः भारतस्य सार्वभौमता निर्विवाद्यमिति कथयन् आतंकवादं विरुध्य सर्जिकल स्ट्राइक्स बालाकोट ऑपरेशन सिंदूर इत्येतानि च निर्णायकानि कार्याणि इति उदघोषयत्। भारतस्य रक्षोत्पादनं निवर्तमान वित्तीय वर्षे 0.78 लक्षं कोटि रूप्यकाणि अभिलेख्यं यावत् वर्धितं 21-21 वर्षात् 10.1% वर्धितमस्ति। विद्रोह प्रतिरोध कार्याणि अभिलक्ष्य रक्षाबलानि सम्पूर्णे मणिपुरे सजगाः सक्रियाश्च सन्ति। 3 आतंकवादिनः गृहीताः 26 अवैध अन्तः भूमियानि गुहास्थानानि नष्टानि। अपि च क्रीडावार्तासु पुरुष क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान देशयोर्मध्ये त्रिक्रीडा श्रृंखलायाः द्वितीया एकदिवसीया क्रीडा लखनऊ नगरे प्रचलति। अथ वार्ताः विशदीकृत्य। G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः। मुख्य वक्तव्ये नेतृभिः अमेरिका ईरान देशयोर्मध्ये संजातं संधि निश्चयम् अभिनन्दितम्। सहैव होर्मुज जलसन्धौ सुरक्षित समुद्रीय परिवहनस्य महत्वं प्रतिपादितम्, क्षेत्रीय सुरक्षा संवर्धनाय च समर्थनं प्रदत्तम्। अन्य घोषणापत्रे G7 देशैः मादक द्रव्यस्य अवैध कार्यं निरोद्धुं संकल्पो विहितः। अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ। अवैध मार्गान् रोद्धुं G7 प्लस पोर्ट्स नेटवर्क इति नवमञ्चस्य प्रस्तावः दत्तः। फ्रांस देशस्य एवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमंत्री नरेन्द्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते। सत्रेऽस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति। अत्रावधेयं यत् अद्य सायं प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अमेरिका राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेण सह बहुप्रतीक्षिता द्विपक्षीय वार्ता भविष्यति। 25-2000 फरवरी मासात् परं द्वयोः नेत्रोः इदं प्रथमं प्रत्यक्षतया सम्भाषणमस्ति। अमेरिका ईरान युद्ध विरामस्य अथ होर्मुज जलसन्धेः पुनः उद्घाटनस्य पृष्ठभूमौ एषः संवादः अतीव महत्वपूर्णो वर्तते। उभौ नेतारौ द्विपक्षीय व्यापार सन्धिं समेत्य अतिरिक्तं वैश्विक समाह्वानानां समाधानाय चर्चां करिष्यतः। एतदतिरिच्य प्रधानमन्त्री कृत्रिम बुद्धिमत्तायाः सुरक्षित प्रभावी उपयोगः इति विषयमधिकृत्य कार्यमध्याह्न भोजे अपि भागं ग्रहीष्यति, यत्र प्रमुख AI विपणीनां मुख्याधिकारिणः समुपस्थिताः भविष्यन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस देश प्रवासस्य भागत्वेन अद्य सायं पेरिस नगरं प्रतियेति। तत्रत्यः भारतीय समुदायः तदीय स्वागतार्थं महदुत्साहेन सज्जो वर्तते। श्वः प्रातः प्रधानमंत्री प्रमुख विपणीनां मुख्य कार्यकारिभिः सह चर्चां करिष्यति, या मध्याह्न पर्यन्तं प्रचलिष्यति। तदनन्तरं सः यूरोप महाद्वीपस्य प्रमुख प्रौद्योगिकी मञ्चे विवाटेक शिखर सम्मेलने भागं ग्रहीष्यति, तत्र च स्वसम्बोधनं प्रदास्यति। सायंकाले असौ एकस्मिन् सामुदायिक कार्यक्रमे भारतीय प्रवासिभिः सह संवादं विधास्यति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। रक्षामन्त्री राजनाथ सिंहः अवोचत् यत् भयोत्पादनं विरुध्य शून्य सहिष्णुतायाः नीतिमनुसृत्य सर्जिकल स्ट्राइक्स, बालाकोट, ऑपरेशन सिंदूर इत्यादीनि निर्णायक कार्याणि यावत् भारतदेशः स्पष्टं सन्देशं प्रेषितवान् यत् तस्य संप्रभुता निर्विवाद्या अस्तीति। सामाजिक प्रसार माध्यमे श्री सिंहः उल्लिखितवान् यत् प्रधानमन्त्रिणः

0: नरेन्द्रमोदिनः योग्यनेतृत्वे भारते राष्ट्रिय सुरक्षा संरचनायाम् ऐतिहासिक परिवर्तनम् अभवदिति सः इत्यपि अवोचत् यत् रक्षाक्षेत्रे आत्मनिर्भरतायाः विषये देशस्य संकल्पेन स्वदेशीय क्षमता सुदृढा सशस्त्रबलानाम् आधुनिकीकरणं भूमि समुद्र वायु साइबर अंतरिक्ष क्षेत्रेषु सज्जता च वर्धिता रक्षामंत्री अधोरेखितवान् यत् गत द्वादश वर्षाणां यात्रा दृढतरां सुरक्षितां आत्मनिर्भरां आधिक्येन आत्मविश्वासयुतां च भारतमातरं प्रतिबिम्बयति इति रक्षामंत्री राजनाथ सिंहः अस्मिन् आर्थिक वर्षे भारतस्य वार्षिक रक्षा उत्पादनं सार्वकालिकं 10.78 लक्षं कोटि रूप्यकाणि यावत् औन्नत्यं प्राप्नोदिति अवोचत् सामाजिक प्रसार माध्यमे श्री सिंहः अकथयत् यत् एषा उल्लेखनीया उपलब्धिः पूर्वतनस्य वित्तीय वर्षस्य 10.54 लक्षकोटिरूप्यकाणाम् उत्पादनस्य अपेक्षया 10.65% यावत् प्रभावोत्पादिका वृद्धिः 20-21 वित्तीय वर्षाच्च 10.1%+ अस्ति मणिपुरे सुरक्षाबलैः उदग्रवाद विरोधाभियानानि तीव्रीकृत्य त्रयः उदग्रवादिनः निगडिताः सहैव 26 अवैध भूमियानि गुहास्थानानि विनष्टानि आरक्षिबलानुगुणं निगृहिताः उदग्रवादिनः प्रतिबन्धित संघटनस्य पीपल्स लिबरेशन आर्मी पीएलए इत्यस्य सक्रिय सदस्याः सन्ति ये पश्चिम इम्फाल मण्डलात् गृहीताः एते अनेकेषु हिंसाचार अपराधेषु संलिप्ताः आसन् अपरपक्षे कामजोंग उख्लोल मण्डलयोः सशस्त्र समूहैः उपयुज्यमानाः 26 अवैध गुहास्थानानि ध्वस्तीकृतानि क्रिकेट क्रीडायां लखनऊ नगरे स्पर्धा त्रयाणां श्रृंखलायाः द्वितीयायां एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडायां अफगानिस्तान देशं विरुध्य 1-0 अग्रस्थं भारतं 3-400 धावनांकानां लक्ष्यं अददात् यत्र दलनायकेन शुभमन गिलेन 150+ ईशान किशनेन च 75 धावनांकानि रचितानि इतः प्राग अफगानिस्तान देशः पणकं विजित्य प्रथमतया क्षेत्ररक्षणं अचिनोत् पुनः एकवारं मुख्याः वार्ताः G7 इत्यस्य नेतारः वैश्विक स्थिरतां सुरक्षा सहकारं बहुराष्ट्रिय संघटित अपराधस्य प्रतिकार प्रयत्नांच केन्द्रीय मानाः घोषणानां श्रृंखलाः स्वीकृतवन्तः फ्रांस देशस्य एवियान नगरे G7 इति शिखर सम्मेलनेन समं प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह मेलनं करिष्यति रक्षामंत्री राजनाथ सिंह भारतस्य सार्वभौमता निर्विवाद्यमिति कथयन आतंकवादं विरुध्य सर्जिकल स्ट्राइक्स बालाकोट ऑपरेशन सिंदूर इत्येतानि च निर्णायकानि कार्याणि इति उदघोषयत् भारतस्य रक्षोत्पादनं निवर्तमान वित्तीय वर्षे 10.78 लक्षं कोटि रूप्यकाणि अभिलेख्यं यावत् वर्धितम् इति वार्ताः
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 25 సెకండ్లు ఇప్పుడు వింటారు సమాచార దర్శిని ఈనాటి సమాచారం పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్ రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 తేదీ 21/6/2026 నాడు కలదు ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ 144 సిఆర్పిసి అమలు ఉంటుంది ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేదీ 21/6/2026 ఆదివారం నాడు రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆటోనోమస్ నిజామాబాద్ University College of Arts and Science Building, Dispally, University College of Computer Science and Engineering, Dispally, Government Junior College, Bodhan, Government Degree College, Bodhan, Government Polytechnic College, Nizamabad, Sri Bigala Krishnamurti, JPHS, Maklur, Telangana Minority Residential School of Junior College for Girls, Nagaram, Nizamabad, Endu Pariksha, Kendralu Kalavu. Pariksha, Madhyanam 2 Gantala Nundi, Sayantram 5 Gantala Varaku Kalavu. Itti Examination Center Lalo, Police Shaka Tarapuna, Kattudittamaina Bhadrata Charyalu Teesukuntunnatlu, Gauravaneeyulu Nizamabad In Charge Police Commissioner Kamareddy Jilla SP Sri M. Rajesh Chandra, IPS Garu Telparu. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రముల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ 144 సిఆర్పిసి అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంతత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్షా కేంద్రాలలో తేదీ 26 నాడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్టు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ గారు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ప్రభువుది గీతం.

శ్రోతలు విన్నారు ప్రబోధ గీతం, ఇప్పుడు వింటారు సినీ రంజని తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా లవ్ స్టోరీ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట విందాం.

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మజిలీ సినిమా నుండి అరుణ్ గోపన్ చిన్మయి శ్రీపాద పాడిన పాట

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినండి శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట

శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈరోజు మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ సంబంధించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు

చెప్పి ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాలు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ సీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ సీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మ జీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరలో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చింగ్ సీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ సీట్లు. నలుపు రంగు మల్చింగ్ సీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్ళనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ సీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ సీట్ వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్ల గురించి. ఈ సీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్ళనిస్తుంది. దీనివలన కలుపు మొక్కలు పెరగగలవు. కానీ సీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపుల రంగు కలిగిన మల్చింగ్ సీట్లు. పసుపు నలుపు మల్చింగ్ సీట్లు రెండు వైపుల వేరువేరు రంగు కలిగిన మల్చింగ్ సీట్లు కీటకాలను ఆకర్షించడం వలన అవి వాటికి ట్రాప్లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను, తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ సీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి సీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ సీటు తెలుపు నలుపు మల్చి సీట్ల కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్లబరుస్తాయి. అలాగే తేనె మంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపలెంట్గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ సీటు కొంతవరకు సూర్యరశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగముపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతిల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధి పైన, పుష్పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం, కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో

0: గమనించవచ్చు. మల్చింగ్ సీట్లు ఎంపిక. మల్చింగ్ సీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ సీట్లు రంగు, మందం, పంట రకం, కాలంను బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవి కాలంలో తెలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. ఇసుక నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యస్మీకరణ కోసం పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ సీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ సీట్లు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు సీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ సీట్లు వేసే విధానం గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ సీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ సీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం 2 రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే సీటుపై రంధ్రాలు చేయాలి. ఈ సీట్ను ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ సీట్ వేసే విధానం. మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చింగ్ సీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ సీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ సీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీటు వేరాదు. పంట కాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ సీట్లు ఒక పంట కాలానికి 50-200 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ సీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.
1: మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణకు సంబంధించిన వివరాలు విన్నారు. రేపటి కార్యక్రమంలో మల్బరీ సాగు గురించి మహబూబ్నగర్ జిల్లా పట్టుపురుగుల పెంపక కేంద్రం ఉప సంచాలకులు జి నాగరత్నం గారు కొన్ని విశేషాలు తెలియజేస్తారు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెళకువలు తెలియజేశారు బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది.

8:45 హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్మార్ట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం 17వ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ప్రసారమయ్యే రేపటి ప్రభాత ప్రసారాల్లో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వింటారు చిద్విలాసం భక్తి గీతాలు. 6:40 డాక్టర్ వి సుబ్బారావు గారు అందించే సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7 గంటలకు వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 డాక్టర్ ఏ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు గైనకాలజిస్ట్ శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజనిలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇవి 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధర ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్ట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణాద్య దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణను నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీ ఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని ఎన్టీఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా ఎన్టీఏ పంచుకుంది.

0: ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
1: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ని నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్ధతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:16 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వింటారు
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ 73 నుండి 87% మరియు మధ్యాహ్నం 52 నుండి 54% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 6 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెళకువల గురించి నిజామాబాద్ జిల్లా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు.
1: దేశ ప్రజల కడుపు నింపే కర్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. 5 ఎకరాల వరి సాగుతో వచ్చే ఆదాయం కన్నా 1 ఎకరం కూరగాయల సాగుతో వస్తాయని ఎందరో ఉద్యాన నిపుణులు అంటున్నారు. అయితే ఈరోజు కూరగాయల సాగు చేస్తున్న విస్తీర్ణం గతంతో పోల్చినట్లయితే బాగా తగ్గడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణాలు, 1, సాగు యొక్క ఖర్చు పెరగడం మరియు దిగుబడి తగ్గడం, 2, చీడపీడల సమస్యలు, 3, కోత వచ్చిన సమయానికి మార్కెట్లో సరైన రేటు లేకపోవడం, 4, కూలీల కొరత, 5, కాలానికి అనువైన కూరగాయల రకాలు వేసుకోకపోవడం వల్ల వచ్చే దిగుబడి లోపాలు. ఇవి కాకుండా ఇంకా అనేకం. కానీ ఇందులో రైతులని ప్రధానంగా వేధించే సమస్య ఏంటంటే సాగు యొక్క ఖర్చు పెరగడం, అదే సమయంలో పంట యొక్క దిగుబడి తగ్గడం. సాగు యొక్క ఖర్చు పెరగడానికి అతి ప్రధానమైన కారణం విపరీతమైన పురుగు మందుల వాడకం, కలుపు మందుల వాడకం మరియు కూలీల ఖర్చు. ఈరోజు ఈ పురుగు మందుల వాడకం మానవాళి మనుగడకే కాదు, పర్యావరణానికి కూడా నష్టం కలగజేస్తూ పెద్ద ముప్పుగా పరిగణింపబడుతుంది. ప్రతి పురుగు మందుకు పంటలో గరిష్ట అవశేష పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు అది మనం చూసుకున్నట్లయితే ప్రతి పంటలో దీని పరిమితి మోతాదుకు మించి ఉంటుంది. ఇలా పురుగు మందులు గరిష్ట అవశేష పరిమితి మోతాదుకు మించి ఉన్న పంటను మనం తిన్నట్లయితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇలా విపరీతమైన పురుగు మందులు రైతులు వాడడం వలన మానవాళికి మరియు పర్యావరణానికి కూడా నష్టం కలగజేస్తుంది. ఇలా కాకుండా సాగు యొక్క ఖర్చును కూడా పెంచుతుంది. మరి కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెలకువలు లేదా మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది, రైతులు విత్తనం ఎంచుకునేటప్పుడు ఆయా పంటలో వచ్చే ముఖ్యమైన చీడపీడలను తట్టుకొని మంచి పంటనిచ్చే రకాలను ఎంచుకోవాలి. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సెలక్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ అండ్ రెసిస్టెంట్ వెరైటీస్. ఉదాహరణకి టమాటో పంటను మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఆకుమాడు తెగులు, బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు, అలాగే వైరస్ వల్ల వచ్చే ఆకుముడత తెగులు ఉధృతంగా గమనిస్తుంటాము. ఇక్కడ చాలామంది రైతులకు తెలియని విషయం ఏంటంటే కూరగాయల్లో ఇలాంటి తెగుళ్లను తట్టుకునే ఎన్నో రకాలను మన భారత ప్రభుత్వ సంస్థ అయిన ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు వారు విడుదల చేశారు. మనం టమాటాలో ఇంతకుముందు మాట్లాడుకున్న తెగుళ్లను చూసినట్లయితే ఇందులో ఈ సంస్థ వారివి వాటికి తట్టుకునే రకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా అర్కా సామ్రాట్, అర్కా రక్షక్ అను 2 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ రైతులకు వచ్చే ప్రశ్న ఏంటంటే మరి ఈ రకాలను ఎక్కడ తీసుకోవాలి అని. దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. నేనిప్పుడు మీకు 2 వెబ్సైట్లు చెప్తాను. అందులో నుండి మీరు నేరుగా మీకు కావాల్సిన పంటలో కావాల్సిన రకాన్ని ఎంచుకొని ఆర్డర్ చేసుకుంటే పోస్ట్ ద్వారా అవి మీరు ఆర్డర్ చేసుకు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ వారి వెబ్సైటు www.seed.com.

www.iihr.res.in www.seed.iihr.res.in. రెండవది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి వెబ్సైటు, అదేంటంటే www.pusabeej.iarai.res.in www.pusabeej.iarai.res.in. సాగు ఖర్చు తగ్గించుకునే మార్గాల్లో రెండవది నీల సౌరీకరణ, సూర్యరశ్మిని వాడుకొని శుద్ధి చేయడం. దీనినే ఇంగ్లీష్లో సాయిల్ సోలరైజేషన్ అండ్ స్టెరిలైజేషన్ అని అంటారు. కూరగాయలలో వచ్చే తెగులు 90% పైగా నీళ్ళ నుండి సంక్రమించేవే ఉంటాయి. అందుకని ఎటువంటి రసాయనాలు వాడకుండా తక్కువ ఖర్చుతో ఈ నీళ్ళ నుండి వచ్చే తెగుళ్ళ సంక్రమణను నివారించాలంటే ఉత్తమమైన మార్గం ఈ నీళ్లను సౌరీకరణతో శుద్ధి చేయడం. దీనికి రైతులు చేయవలసింది, యాసంగి పంట అయిపోయిన తర్వాత చాలామంది రైతులు తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలు, ఉదాహరణకి కొత్తిమీర, ఆకుకూరలు లాంటివి వేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వేసవి ఎండ తాపం మొదలైన తర్వాత లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ నీళ్ళ నుండి సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు. ఈ వేసవి లోతు దుక్కుల వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి. అవేంటంటే వివిధ హానికారక కీటకాల యొక్క గుడ్లు లేదా లార్వాలు చనిపోతాయి, కలుపు విత్తనాలు కూడా నశిస్తాయి, నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, నేలలో గాలి చలామణి మెరుగుపడుతుంది, నేల గట్టితనం తగ్గి ఖనిజాల లభ్యత పెరుగుతుంది. వీటన్నిటి వల్ల తదుపరి పంటలో అధిక దిగుబడి వస్తుంది అని శాస్త్రీయంగా నిరూపింపబడింది. ఇంకా మూడవది జీవ నియంత్రణ కారకాలను వాడటం, అంటే యూజింగ్ ఆఫ్ బయో కంట్రోల్ ఏజెంట్స్. కూరగాయలలో సంక్రమించే ఎన్నో తెగుళ్లకు ఈ జీవ నియంత్రణ కారకాలను వాడి చాలా తక్కువ ఖర్చుతో మనం పంట దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ఇందులో ముఖ్యంగా రైతులు వాడాల్సింది ట్రైకోడర్మై విరిడి అను ఒక జీవ నియంత్రణ కారకం. ఇది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది. దీనిని రైతులు విత్తన శుద్ధి చేసుకోవడానికి వాడవచ్చు. రెండవది భూమిలో కంపోస్ట్తో కలిపి నేరుగా చల్లుకోవచ్చు, లేదా కూరగాయల నారును మనం నాటుకునేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడిని కలిపిన నీటిలో ముంచి కూడా వాడుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి అనేక తెగుళ్లను తట్టుకొని పంటను కాపాడుతుంది అని శాస్త్రీయంగా సైంటిఫికలీ నిరూపించబడింది. ఈ ట్రైకోడర్మీ పొడిని కావాల్సిన రైతులు మన నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్లో ఉన్న వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో పొందవచ్చు. ఇంకా నాలుగవది మల్చింగ్. చీడపిడల తర్వాత కూరగాయల సాగు చేసే రైతులకి వేధించే అతి ప్రధానమైన సమస్య ఎన్ని కలుపు మందులు కొట్టినా మళ్ళీ ఖచ్చితంగా మనుషులు పెట్టి కలుపు తీయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకి సాగు వ్యయం పెరగడమే కాకుండా దీనికి సరిపడా కూలీలు దొరకపోవడం వల్ల ఆసక్తి ఉన్న రైతులు కూడా కూరగాయల సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. మరి ఈ సమస్యను తప్పించుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటంటే మల్చింగ్ పద్ధతి, అందులోనూ ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిని ఉపయోగించడం. ఈ మల్చింగ్ను ఉపయోగించడం వల్ల మొక్కల దగ్గర కలుపు అనేది రాదు, అలాగే మనం ఇచ్చిన నీటి తేమ కూడా గాలికి ఆవిరి కాకుండా ఉంటుంది. సాధారణంగా 90% కూరగాయలు తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి, కాబట్టి రైతులు 20-25 మైక్రాన్లు మందం కలిగి ఉన్న మల్చింగ్ షీట్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఇదివరకే నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు రైతులు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు, కానీ ఇంకా ఈ ఉపయోగం పెరగాలని ఆశిస్తున్నాము. మల్చింగ్ పద్ధతి ఉపయోగించి కూరగాయలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఒక తీపి వార్తను అందిస్తుంది. అదేంటంటే మల్చింగ్ వాడే రైతులకి

0: అక్షరాల 8,000 రూపాయలను ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం రైతు వారి డివిజనల్ ఉద్యాన అధికారికి వారి యొక్క పట్టా పాస్బుక్కు, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా జిరాక్స్లకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కలిపి సంబంధిత మల్చింగ్ యొక్క ఒరిజినల్ రసీదుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫలానా ఉద్యాన అధికారి వారి తోటను సందర్శించి సబ్సిడీ ఈ ప్రోత్సాహకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 5వ మార్గం, కీడపీడల నివారణ కోసం ఎరలను వాడటం, అంటే ట్రాప్స్. ముఖ్యంగా రైతులు వీటిని రసం పీల్చే పురుగులు, ఉదాహరణకి తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు మరియు పొగాకు లద్దె పురుగులు లేదా పండు ఈగ నివారణ కోసం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ పురుగులు ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అవ్వకపోవడం ఉంటుంది. పైగా ఈ పురుగుల నివారణ కోసం వాడిన పురుగు మందుల అవశేష కాలం ఎక్కువగా ఉండటం వలన ఈ పురుగు మందులు వాడిన పంటను మనం తిన్నట్లయితే మానవాళికే ఇది హానికరం. అయితే ఈ ఎరలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది జిగురు అట్టలు. ఈ జిగురు అట్టలు కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది పసుపు పచ్చటి జిగురు అట్ట. ఇది ముఖ్యంగా తెల్లదోమ లేదా పేనుబంకని అరికట్టడానికి ఉపయోగిస్తారు. 2వది నీలం రంగు జిగురు అట్ట. ఇది ముఖ్యంగా తామర పురుగులు అరికట్టడానికి ఉపయోగిస్తారు. ఇంకా 2వ ఎరలు వచ్చేసి ఫిరమోన్ ట్రాప్స్. ఇది ఒక్కో కీటకానికి ఒక్కొక్క సెపరేట్గా ఫిరమోన్ ట్రాప్ అనేది దొరుకుతుంది. ఉదాహరణకి మనం టమాటా పంటలో పొగాకు లద్దె పురుగు కోసం సపరేట్గా హెలిట్యూర్ అనే ఫిరమోన్ ట్రాప్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకా 3వ ట్రాప్ వచ్చేసి సోలార్ లైట్ ట్రాప్. ఇది ముఖ్యంగా సోలార్ ఆధారిత లైట్తో పనిచేస్తుంది. ఇవి మనం ఎకరానికి 10 నుంచి 12 అమర్చుకున్నట్టయితే వీటికి ఆ కీటకాలు అనేవి ఆకర్షింపబడి చనిపోతాయి. తర్వాత సాగు ఖర్చు తగ్గించుకోవడానికి 6వ మార్గం మనం చూసినట్లయితే ఎర పంటలు ఉపయోగించడం. ఈ ఎర పంట అనేది ప్రధాన పంటకు హాని చేసే కీటకాలను ఆకర్షించి వాటి దాడిని తగ్గించి ప్రధాన పంటల్లో పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తాయి. కూరగాయలకు పంటలకు అనువైన ఎర పంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటా లేదా వంకాయ పంట తీసుకుంటే అందులో ఎర పంటలాగా మనం బంతిపూలు కానీ జొన్నలు కానీ వాడుకోవచ్చు. అదే తీగజాతి కూరగాయలను మనం తీసుకున్నట్లయితే అందులో ఎర పంటగా ఆవాలు లేదా ఆముదం వాడుకోవచ్చు. తర్వాత క్యాబేజీ లేదా కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు లాంటివి తీసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా ఆవాలు అనేది ముఖ్యమైన ఎర పంటగా మనం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ముల్లంగిని కూడా మనం ఎర పంటలా వాడుకోవచ్చు. ఈ ఎర పంటల వల్ల మనకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా కొద్ది మేరకు ఆదాయం కూడా వస్తుంది. మరి ఈ ఎర పంటలు నాటుకునే విధానాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది చూసినట్లయితే ఈ ఎర పంటను 2 రకాలుగా మనం నాటుకోవచ్చు. అందులో మొదటిది బార్డర్ క్రాపింగ్ పద్ధతిలో. అంటే ఈ పద్ధతిలో ప్రధాన పంట చుట్టూ 2-3 వరుసల్లో ఈ ఎర పంటను నాటుకోవాలి. 2వది స్ట్రిప్ క్రాపింగ్. అంటే ఈ విధానంలో ప్రతి 8 నుంచి 10 వరుసల ప్రధాన పంటలో మధ్యలో ఒక వరుస ఈ ఎర పంటను నాటుకోవాలి. రైతులు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎర పంటను ప్రధాన పంట నాటుకునే 10 నుండి 20 రోజుల ముందే నాటుకోవాలి. అప్పుడే ఈ కీటకాలు ముందుగా ఉన్న ఎర పంట మీదకు వెళ్తాయి. ఇక 7వ మార్గం మనం చూసుకున్నట్లయితే పంట మార్పిడి. ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా ప్రతి సీజన్లో పంటలకు మార్చి మార్చి సాగు చేయడాన్ని పంట మార్పిడి అంటారు. ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కీటకాలు మరియు రోగాల పెరుగుదలను తగ్గిస్తుంది మరియు దిగుబడులు కూడా పెంచుతుంది. ఈ పంట మార్పిడిలో మొత్తంగా 3 పద్ధతులు ఉంటాయి. మొదటి పద్ధతి కూరగాయ సాగు చేసిన తర్వాత పప్పుదినుసులు, ఆ తర్వాత ధాన్యపు పంటలను సాగు చేయడం. 2వది ఎక్కువ పోషకాల అవసరం ఉన్న పంటను సాగు చేసినట్లయితే తర్వాత వచ్చే సీజన్లో తక్కువ పోషకాలు అవసరం ఉన్న పంటని సాగు చేయడం. ఉదాహరణకి ఇప్పుడు రైతు క్యాబేజీ లేదా కాలీఫ్లవర్ సాగు చేస్తున్నాడు అనుకుంటే, తర్వాత వచ్చే పంటలో ముల్లంగి, ఆ తర్వాత వచ్చే పంటలో పప్పు ధాన్యాలు లాంటివి సాగు చేయడం. మూడవది, ఒకే జాతికి చెందిన పంటలు అస్సలే వేయకూడదు. ఉదాహరణకి టమాటా, వంకాయ, మిర్చి, బంగాళదుంప, ఈ నాలుగు పంటలు సొలనేసీ అనే జాతికి చెందిన పంటలు. మార్చి మార్చి ఇవే పంటలు వేయడం వల్ల ఈ జాతిలో వచ్చే చీడపీడలు ఆ నీళ్ళలో గుమిగూడడం వలన తర్వాత వేసుకునే పంటలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. కూరగాయల పంటలలో ఉత్తమమైన పంట మార్పిడి క్రమాలు చూసుకున్నట్లయితే, టమాటా పంటలో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే పప్పుధాన్యాలు, జొన్న, పాలకూర. అదే టమాటా పంటలో తర్వాత వెయ్యకూడని పంటలు ఏంటంటే ముఖ్యంగా మిరప, వంకాయ, బంగాళదుంప. వంకాయ పంటలో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే బీన్స్ లేదా ముల్లంగి లేదా తీగజాతి కూరగాయలు. అదే వంకాయ పంటలో తర్వాత వేసుకోడని పంటలు ఏంటంటే మిరప, టమాటా మరియు బంగాళదుంప. అదే మిరప పంటలో తర్వాత వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే ఆకుకూరలు కానీ పప్పు ధాన్యాలు కానీ. అదే మిరప పంటలో తర్వాత వేసుకోకూడని పంటలు ఏంటంటే టమాటా లేదా వంకాయ. క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ లాంటి కూరగాయలలో తర్వాత వేసుకోవాల్సిన పంటలు తీగజాతి కూరగాయలు వేసుకోవచ్చు, బెండకాయ లేదా టమాటా. తర్వాత వేసుకోకూడని పంటలు ఏంటంటే క్యాబేజీ లేదా కాలీఫ్లవరు లేదా ముల్లంగి. ఈ తీగజాతి కూరగాయలు అంటే దోస, బీర, కాకర, సోరకాయ లాంటి పంటల్లో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే బీన్స్ పంటలు, క్యాబేజీ, బీట్రూటు, టమాటా లేదా వంకాయ. వేసుకోకూడని పంటలు ఏంటంటే మళ్ళీ తీగజాతి కూరగాయలను వేసుకోకపోవడం ఉత్తమం. బెండకాయ పంటలో తర్వాత వేసుకోవాల్సిన పంట ఏంటంటే పప్పుధాన్యాలు లేదా తోటకూర లేదా క్యాబేజీ లేదా కాలీఫ్లవర్. తర్వాత వేసుకోకూడని పంట ఏంటంటే ముఖ్యంగా పత్తి లేదా కాయగూరలు ఇచ్చే కూరగాయ పంటలు, ఇవి కూడా వేసుకోకపోవడం ఉత్తమం. ఇక ఎనిమిదవ మార్గాన్ని మనం చూసినట్లయితే ఎత్తుమడుల పద్ధతిలో కూరగాయల సాగు, రేజ్డ్ బెడ్ మెథడ్ ఆఫ్ కల్టివేటింగ్ వెజిటేబుల్స్. ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేయడానికి చాలా అనుకూలమైనది. ఇందులో 15 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుతో 1 నుండి 1.2 మీటర్ల వెడల్పుతో పంక్తులను తయారు చేసుకుని దానిపైన పంటను విత్తుకోవడం కానీ నాటుకోవడం కానీ చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా గాలి ప్రసరణ ఎక్కువగా ఉండడం వలన వేరు వ్యవస్థ బాగా ఎదిగి 15 నుండి 30% దిగుబడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతోపాటు 30% వరకు నీరు ఆదా అవుతుంది. తర్వాత 10% ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది. నీరు నిల్వ ఉండకపోవడం వలన రోగాలు, కీటకాలు తగ్గి పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పద్ధతి ఉపయోగించడం వలన అంతర కృషి చేయడానికి సులభమవుతుంది, కాబట్టి కూలీల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం ఉన్న రైతులు ఈ పద్ధతి అవలంబించినట్టయితే వారికి కాస్త సులభంగా అవుతుంది. ఈ ఎత్తుమడల పద్ధతితో పాటు మల్చింగ్తో కలిపి కూరగాయలు సాగు చేసినట్లయితే ఇంకా దిగుబడులు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా 9వ మార్గం చూసుకున్నట్లయితే రైతులు ఈ తీగజాతి కూరగాయలు అలాగే దీర్ఘకాలిక టమాటా రకాలను సాగు చేస్తున్నప్పుడు వీటికి ఎటువంటి ఊతం ఇవ్వకుండా నేలపైననే పంటను వదిలేస్తున్నారు. ఇలా చేయడం వలన కూరగాయలు కాసిన తర్వాత అవి నేలకు ఆనుకొని ఉండడం వలన నేల నుండి సోకే వివిధ తెగుళ్ళ నుండి సులభంగా పంటకు చేరుకుంటాయి. అయితే దీనికి రైతులు చేయవలసింది పంటకు ఊతం ఇవ్వడం. ఈ పంటకు ఊతం ఇవ్వడం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది తక్కువ ఖర్చుతో కట్టెలు, ఈ నైలాన్ దారం వాడి ఊతం ఇవ్వచ్చు. రెండవది శాశ్వత కూరగాయల పందిరి నిర్మించి కూడా రైతులు ఈ తీగజాతి కూరగాయలు అలాగే దీర్ఘకాలిక టమాటా రకాలకు ఊతం అనేది ఇవ్వచ్చు. ఉద్యాన శాఖ ఈ 2 రకాలుగా ఊతం ఇచ్చి కూరగాయలు సాగు చేసే రైతులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఏదైతే తక్కువ ఖర్చుతో కూడిన ఊతమిచ్చే పద్ధతిని కాస్ట్ సపోర్ట్ సిస్టమ్ అని అంటారు. ఇది అవలంబించి సాగు చేసే రైతులకి ఎకరానికి అక్షరాల 4,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. తర్వాత శాశ్వత పందిరితో కూరగాయలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం కింద ఎకరానికి 100,000 రూపాయలు అక్షరాల 100,000 రూపాయల ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. కూరగాయలలో సాగు ఖర్చు తగ్గించుకునే మెలకువల్లో ఆఖరి మదం చూసుకున్నట్లయితే ముందు జాగ్రత్త నివారణ కోసం వేప నూనెను వాడటం. ఈ కీటకాలు లేదా తెగుళ్ళు సోకకముందే లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేప నీళ్ళను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు చీడపిడల నుంచి వచ్చే నష్టాన్ని నివారించవచ్చు. చివరగా ఒక్క మాట, తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగు పెరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందుకోసం ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతులకి ఎకరానికి 9,600 రూపాయల ప్రోత్సాహకాన్ని సబ్సిడీ రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం రైతు వారి డివిజనల్ ఉద్యానాధికారిని గారిని సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు, లేదా మన నిజామాబాద్ కలెక్టరేట్ రూమ్ నంబర్ 203లో ఉన్న జిల్లా ఉద్యాన కార్యాలయాన్ని సందర్శించినా కూడా మీకు వీటి మీద ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. చివరగా నాకు ఈ అవకాశం కల్పించిన ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.
1: ఇంతవరకు మీరు కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెళకువల గురించి నిజామాబాద్ జిల్లా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

వ్యాపారం చేద్దామంట. యౌసమింక గిట్టదని వ్యాపారం చేద్దామంట. పల్లె సీమలిడిసి జనం పట్నవాసం వస్తున్నారు. పట్నములో హంగులన్నీ ఓ పిల్లే, పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నాయే. పల్లె

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు వింటారు. జనాభా పెరుగుదలతో సేద్యయోగ్యమైన భూమి కోసం అడవుల్ని నరికివేయడంతో ఆవాసాలు కోల్పోయిన మూగజీవాలు జనావాసాలపై పంట భూములపై ఆధారపడుతున్నాయి. పంటలకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి పందులు, కోతులు, ఎలుకలు, పక్షుల బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతాల్లో అడవి భూముల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే అడవి పందులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారాయి. పలు రకాల పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశల్లో నష్టం కలుగజేస్తాయి. వీటి ద్వారా ఎక్కువ నష్టపోతున్న పంటలు మొక్కజొన్న, ఇంకా వేరుశనగ. ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటంటే, వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చాలి. వాక్కాయ చెట్లను దగ్గరి దగ్గరగా పొలం చుట్టూ నాటుకోవాలి. ఈ చెట్ల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశమూ ఉంది. మొక్కజొన్న, వేరుశనగ పంటల చుట్టూ నాలుగైదు వరుసల్లో దగ్గర దగ్గరగా కుసుమ పంటను వేయాలి. బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా ఎడారి జాతి మొక్కలైన నాగజముడు, బ్రహ్మజముడు కంచె పంటగా వేసుకోవాలి. ఇనుపతీగ లేదా జీఐ వైర్ ముళ్లతీగ పొలానికి చుట్టూ నేలకు ఒక అడుగు ఎత్తులో కంచెలా రెండు వరుసలు చుట్టాలి. చైన్ లింక్ ఫెన్స్, సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా పంటల్లోకి అడవి పందులు రాకుండా నివారించవచ్చు. రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతు ఉన్న గుంతలు పొలం చుట్టూ ఏర్పాటు చేయాలి. ఒక లీటర్ ఎకోడాన్ మందును 75 నుండి 100 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. లేదా ఒక అంగుళం వెడల్పున్న గుడ్డ ముక్కను ఈ ద్రావణంలో ముంచి పొలం చుట్టూ కట్టాలి. ఊరపందుల పెంటను పిడకలుగా తయారు చేసి కుండల్లో అక్కడక్కడా ఉంచి కాల్చడం వల్ల కుండల నుండి వెలువడే పొగవాసనకు అడవి పందులు పంట ప్రాంతాలకు రాకుండా నివారించవచ్చు. ఊరపందుల పెంట వాసన అడవి పందులకు సరిపడదు. పంట పొలం చుట్టూ నేలపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు సుమారు ఒక అడుగు వెడల్పు చెక్కి మట్టి కనిపించేలా శుభ్రం చేయాలి. ఆ తర్వాత 25 నుండి 30 లీటర్ల ఊరపందుల పెంట ద్రావణం తయారు చేసి 100 లీటర్ల నీటికి కలిపి ఆ మిశ్రమాన్ని తడిసిన నేలపై పిచికారీ చేయాలి. ముట్టెతో భూమిని వాసన చూస్తూ ముందుకు వెళ్లడం పందుల అలవాటు. క్షౌరశాలల్లో దొరికే వెంట్రుకల్ని పల్చగా అక్కడక్కడా వేయాలి. పంది ముట్టెతో వాసన పీలిస్తూ వచ్చేటప్పుడు ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లడంతో పంది అసహనానికి గురై వెనక్కి వెళ్లిపోతుంది. అడవి పందులు రాత్రివేళల్లో పంటలను ఆశిస్తాయి కాబట్టి వాటి రాకపై నిఘా ఉంచి రైతులు సామూహికంగా శబ్దాలు చేయడం లేదా వేట కుక్కల్ని పెంచి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు. గొనాడోట్రాపిన్ హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్లయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నిరోధించవచ్చు. 100 గ్రాముల గోధుమ పిండిలో ఒక ఉల్లిపాయ మరియు ఒక వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసుకుని పొలం చుట్టూ గట్ల మీద సుమారు 10-15 ఉండలు ఎరగా 3 లేక 4 రోజులు పెట్టాలి. ఆ తర్వాత జింక్ ఫాస్ఫేట్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫారిన్ కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని మళ్లీ పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించి పంటల్లో అడవి పందుల బెడదను తగ్గించవచ్చు.
1: ఇంతవరకు మీరు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:46 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వింటారు,
3: ఎక్కడున్నాయి మరి అవి ఏం పనులు చేస్తున్నాయి? ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపి రావు గారు.
4: నమస్కారం అండి.
3: సార్, డాక్టర్ పిపి రావు గారు సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
4: అవునండి.
3: ఇలాంటివి ఇంకా ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి?
4: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూటు సెంట్రల్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్లు వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి. అట్లానే రెండో సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
3: నూర్పిడి యంత్రాలు
4: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పారు పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుంటాం. అంటే ఏంటంటే విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీన్ని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి వీటిని కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక్క ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక మూడో సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులమండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదన మండలంలో ట్రాక్టర్నగర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్నగర్లో ముఖ్యంగా టూ వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బెహెన్ ట్రాక్టర్స్ అంటామండి. వాటిని మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా ఆర్చర్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
3: మొత్తం భారతదేశం తరఫున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం టెస్ట్
4: అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి రెండు దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి. దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అంటాము. అది విశ్వనాథ్ చెర్రీలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
3: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తూ ఉందంటారు?
4: ముఖ్యంగా అండి ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ ఉంటాము అంటే ఆధునిక పనిముట్లు వాడుతాము జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ని మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది. వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
3: సార్ పిపి రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
4: ముఖ్యంగా అండి భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతూ ఉన్నారు. అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ ఉంటాము, వీళ్ళు ఎవరు దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మొగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకునేక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
3: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
4: అవునండి,
3: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగింది అంటారు. డాక్టర్ పిపి రావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిశీలన సంస్థ ఉందో, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేం చేస్తూ ఉందంటారు?
4: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి, అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్ల పైన ఈ పరీక్ష అంటాము టెస్టింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్లపైన డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే, ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాల పైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో, కొనే ముందు ఆ మిషన్ మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ అక్కడున్న సాయిల్గా మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమాన్స్ట్రేషన్ తరగతి పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్ల పైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి, కాబట్టి ఆ మిషన్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా కొంటం ఒకటి పని చేయటం ఒకటండి, కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము కాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్లో వాళ్ళు నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు కానీ ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి, అంటే ప్రతి పార్ట్ పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
3: ట్రైనింగ్ అండి టెస్టింగ్
4: ఇక్కడ అండి,
3: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపి రావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
4: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశం బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామండి. ఈ ట్రైనింగు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
3: ఇది ఆల్రెడీ
4: పల్లెల్లోకే వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పూర్తి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగ్ల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళకి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తా ఉన్నామండి. రోజుకి 250 రూపాయలు చెప్పిన
3: ఇస్తున్నామండి.
4: అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి. హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ ఇస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
3: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్గా ఛార్జ్
4: ఉంటుందండి.
3: సార్, డాక్టర్ పిపి రావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
4: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వల్లే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047 మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడున్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరక ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే అది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
3: సార్, డాక్టర్ పిపి రావు గారు మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేమి సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047 వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
0: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలు ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:00 కావస్తోంది. వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం పకడ్బందీ సన్నాహాలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాంకేతికతో సాగుకు కొత్త దశను చూపిస్తామన్న ఆయన, ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలను ఆదేశించారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హౌసింగ్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులో పూడికతీత పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీటి సామర్థ్యం పెంపొందించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ఈరోజు సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని చెప్పారు. కొన్ని దినపత్రికల్లో ప్రచురితం

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:01 దాటి 55 సెకండ్లు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట దేవుళ్ళు సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరంతా కూడా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. వీరందరి కోరికపై దేవుళ్ళు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట దళపతి సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ బృందం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యాముల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై దళపతి సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ఆశాదీపాలు సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరు కోరిన పాట అందుబాటులో లేనందువలన ఆరాధన సినిమా నుండి ఎస్ జానకి పాడిన పాటను వినిపిస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాంప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, పద్మ, శ్రీహర్షిణి, నరేందర, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, లలిత, అక్షర, హరిప్రియ వీరంతా కోరుతున్న పాట శిశింద్రే సినిమా నుండి. వీరి కోసం ఈ పాట.

శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సుల్తాన్ సినిమా నుండి మా కోసం పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ మండలం తొల్లికొండ గ్రామం నుండి అశోక్ రామారావు, బాలకృష్ణ, వసుంధర, అశ్విని, అద్వైత్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సుల్తాన్ సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో తర్వాతి పాట బొమ్మరిల్లు సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి రమ్య, శ్రీవేణి, భాగ్యవీర్, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, చిలివేరి భూదేవి, నాగమణి వీరంతా కోరుతున్నారు. బొమ్మరిల్లు సినిమా నుండి పాటని మరి వీరందరి కోరికపై కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట గిల్లీ కజ్జాలు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్రావుపేట గ్రామం నుండి రమేష్, వర్షిణి, మహశ్రీ, రాఘవాచారి, భాగ్యవీరాచారి, సమృద్, గోదావరి, పూజిత వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై గిల్లీ కజ్జాలు సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట విచిత్ర బంధం సినిమా నుండి పాటను కోరుతున్నారు. పాట అందుబాటులో లేనందువలన పవిత్ర బంధం సినిమా నుండి వీరి కోసం పాటను ప్రసారం చేస్తున్నాం. పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ వస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రోద్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరి కోసం వీరు కూర్న పాటను ప్రసారం చేస్తున్నాము.

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10:33. ఇప్పుడు వింటారు చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు సినిమా నుండి ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ మాళవిక పాడిన పాట

సిరివెన్నెల సినిమా నుండి పాట విన్నారు శ్రోతలు. వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శృతిలయలు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రబృందం పాడిన పాట శుభ సంకల్పం సినిమా నుండి.

0: Oakley, senior journalist. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు జూన్ 10
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:45 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.